శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, అశ్విని మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ప్రారంభమైన ఈనాటి ప్రభాత ప్రసారానికి ప్రియనేస్తలందరికీ

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. రిలే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు గారి వివరణ వింటారు.
2: రెండో రోజు బ్రహ్మచారిణి క్రమంలో ఆమె దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమ. బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపమార్చింది. వేదస్తత్వం తపో బ్రహ్మ, బ్రహ్మ అనగా వేదము, తత్వము తపస్సు బ్రహ్మచారిణి దేవి. స్వరూపం పూర్తిగా జ్యోతిర్మయం, మిక్కిలు శుభంకరం. ఈ రూపం భక్తులకు సిద్ధులకు అనంత ఫలప్రదమైనది. ఈమెను ఉపాసించుటచే మానవుల్లో తపస్సు, త్యాగం, వైరాగ్యం, సదాచారం, సంయమనం వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైన దేవి అనుగ్రహంతో వారి మనస్సులు కర్తవ్య మార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణి దేవి కృప వల్ల సర్వత్ర సిద్ధి విజయం ప్రాప్తిస్తుంది. నవరాత్ర పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపమే ఉపాసింపబడుతుంది. ఈ దినంలో సాధకుడి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈ చక్రమునందు స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడవుతాడు. అతనికి అమ్మవారి ఎడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి. పిల్లవాడికి మాత్రాసహ భోజనం అని అన్నం పెడతారు తల్లితో కూడి. అందుకోసం రెండవ రోజు అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిస్తారు.
1: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ విన్నారు.

తరంగిణి భక్తి సంగీత సుధలో ఇంతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. రిలే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నిటిని మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్ల పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బసవపున్నయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
3: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో

0: లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతనులకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్బంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తేలకంటిగూడెం నుంచి తొరగల్, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాడిలా విజయవాడ ఉత్సవ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ FM కేంద్రం ఈరోజు వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణిలో భద్రకాళి ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం ఈ అంశం గురించి శ్రీ బండారి శేషగిరిరావు గారి ప్రసంగ వ్యాసం ఉంటుంది. 8:00 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర కచేరి వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్ 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ, 10:00 జాతి సంపద జానపద కళలు రూపకం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి ముంబై కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి.

సాయంత్ర ప్రసారాల్లో సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ప్రసార విశేషాలు 6:20 ప్రసారమవుతాయి. సమాచార దర్శిని 6:25 ఉంటుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణిలు ఉద్యోగ సమాచారం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమవుతుంది వ్యవసాయ కార్యక్రమం పంట పొలాలు, 7:45 వికసిత్ భారత్, 8:00 శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజన ఉంటుంది, 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు అంటే రాత్రి 11 గంటల వరకు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం మీకోసం వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ పి నాగేంద్ర బాబు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన తెలంగాణ రాష్ట మంత్రివర్గం, ఉద్యోగులు, రైతాంగం, విద్యుత్ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

2024 నుంచి పెండింగ్ లో ఉన్న 2 డీఏల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్టంలో 17% వర్షపాతం లోటుతో పాటు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డంతో

0: అవసరాల కోసం 7800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో పాటు కోహెడా ఫ్రూట్ మార్కెట్ అభివృద్ది, 10 ఈపీసీ ప్రాజెక్టుల పురోగతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 రోజుల పాటు వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రశ్నలు, చర్చలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో సభ సుదీర్ఘంగా సాగింది. ఇందులో భాగంగా సభ 3 ప్రభుత్వ తీర్మానాలతో పాటు 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 4 స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగాలు, బలిదానాల వల్లనే హైదరాబాద్ భారత యూనియన్ లో అంతర్భాగమైందని, వారి పోరాటాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్న ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటే బతుకమ్మ, 1000 స్తంభాల గుడి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగర ప్రజా రవాణా రంగంలో బృహత్తర మార్పుకు శ్రీకారం చుడుతూ టీజీఎస్ఆర్టీసీ, HMRL సంయుక్తంగా రూపొందించిన మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ ఈ పాస్ తో పాటు ఆటో ఛార్జీల సవరణ జీవోను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 52,000 కోట్ల రూపాయలతో నగరాభివృద్ది, 38,000 కోట్ల రూపాయలతో మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, తొలి విడతలో పారదర్శకంగా 480 మందిని ఎంపిక చేశామని, సుమారు 1 కోటి రూపాయల విలువైన ఇళ్లను 7 ఏళ్లలోపే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన జిల్లాల కోసం ప్రత్యేక విత్తన బ్యాంకు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ల్యాబ్ టు ల్యాండ్ విధానాన్ని వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రోజ్గార్ మేళాతో దేశంలో ఉద్యోగ విప్లవం కొనసాగుతోందన్నారు. వికసిత్ భారత్ 2047 సాధనలో యువత పాత్ర కీలకమని, ఏఐ, రోబోటిక్స్ వంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొని యువత సైక్లిస్టులతో కలిసి నెక్లెస్ రోడ్డులో సైకిల్ తొక్కి సందడి చేశారు. యువతపై డ్రగ్స్ చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని వివరిస్తూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. ఖైరతాబాద్ మహాగణపతిని ప్రత్యేక పూజల అనంతరం హుస్సేన్ సాగర్ లో విజయవంతంగా నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభయాత్ర, నిమజ్జన ఊరేగింపు కూడా ప్రశాంతంగా పూర్తయింది. ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
1: హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి నాగేంద్ర బాబు. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు,

0: ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సోల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సోల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సోల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ, ఈ ఒప్పందం

0: ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణిలో భద్రకాళి ఆలయ చరిత్ర ప్రాశస్త్యం గురించి శ్రీ బండారి శేషగిరిరావు గారి ప్రసంగ వ్యాసం వింటారు. కార్యక్రమం వినిపోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శరన్నవరాత్రుల సందర్భంగా భద్రకాళి ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం గురించి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుగారు చెప్పే విశేషాలు వింటారు.
2: భద్రకాళి శరణం మమ. కాకతీయుల రాజధాని, ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముగుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తోంది భద్రకాళి అమ్మవారు. దేవీ భాగవత మహాపురాణంలో 3వ స్కంధంలో తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ. వేదం విష్ణువు అని చెప్తుంది, శంకరుడు అని చెప్తుంది, ఆ జగన్మాతను దుర్గా అని చెప్తుంది. దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రబద్యే అని అంటుంది. విష్ణువు యొక్క అవతారాలు మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. ఈ విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు పురాణాలు, తంత్రాలు, ఆగమాలు చెబుతాయి. అలాగే అమ్మవారిని దుర్గారి చెబుతుంది. ఆమె యొక్క 10 అవతారాలు కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బాల, మాతంగి, కమలాత్మిక అని 10 మహావిద్యలుగా మనకు తంత్రాలు చెప్తాయి, ఆగమాలు చెప్తాయి. తంత్రమన్నా ఆగమన్నా ఒకటే. అయితే మహాష్టమి అనబడే దుర్గాష్టమి రోజున ఆ జగన్మాత భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన ప్రదేశం మన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. అలనాడు రాముడు పుట్టింది అయోధ్యలో. సీతామ్మవారిని వెదికే మిషతో ఈ దక్షిణ భారతదేశమంతా తన పాదస్పర్శతో పునీతం చేశాడు. మనం ఉత్తర భారతం అంతా దేవభూమిగాను, దక్షిణ భారతం అంతా తపోభూమిగాను చెప్తాం. ఈ ప్రాంతంలో రాక్షసులు బాగా ఉండేవారు. రాక్షసులు ఎక్కడుంటారు? ఎక్కడైతే ఋషులు తపస్సు చేస్తూ ఉంటారో, దేవతల కోసం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారో, అక్కడ వాళ్ళ యజ్ఞాలను ధ్వంసం చేయడానికి రాక్షసులు ఉంటారు. ఋషులంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు, మొరపెట్టుకున్నారు, ఈ రాక్షసులు మా యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారు, యజ్ఞాలు చేయకపోతే దేవతలు బలహీనులవుతారు, దేవతలు బలహీనులైతే సృష్టి గతి తప్పుతుంది, అధర్మం ప్రబలుతుంది, కాబట్టి నాకు తరుణోపాయం చెప్పు అంటే, త్రేతాయుగంలో నేను ఇక్ష్వాకు వంశంలో రాముడిగా జన్మిస్తా, ఆ సందర్భంలో

దామవారిని వెతికే మిషతో నేను మీ అజ్ఞానం ఆటంకపరుస్తున్న రాక్షసులందరినీ సంహరిస్తాను, మీకు ఆ రాక్షసులు బిడదపోతుంది అని చెప్పడం. లేకపోతే సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహములు చేయగలిగిన ఆ పరమాత్ముడు మానవావతారం ఎందుకు ఎత్తాలి? దశరథుడి కడుపులో ఎందుకు పుట్టాలి? సీతామ్మవారిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? వనవాసం ఏమిటి? సీతాపహరణం జరగడం ఏమిటి? ఆ జగన్మాత సీతామ్మవారిని వక్రబుద్ధితో చూస్తే భస్మం కావలసిన రావణాసురుడు ఆ సీతామ్మవారిని పట్టుకుని లంకకు వెళ్ళడం ఏమిటి? తాను సృష్టించిన ఈ జగత్తు ధర్మబద్ధంగా పరిపాలింపబడాలి, ధర్మస్వరూపాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి. ఎందుకు? ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. జగత్తు యొక్క ప్రతిష్ట అంతా ధర్మమునందే ఉన్నది. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ విగ్రహం ఆయన. ఆ సందర్భంలో దక్షిణ భారతదేశం మొత్తం సంచరించాడు ఆ పరమాత్ముడు రాముడు. ఏ ఊళ్ళో చూడండి, రామలింగేశ్వర స్వామి ఆలయం అని మన దక్షిణ భారతదేశంలో ఉంటుంది. సరే, ఎన్నో గాథలు ఉన్నాయి. ఇక్కడ మాయరేడిని సంహరించాడు అని జీడికల్లులో, ప్రస్తుతం జనగామ జిల్లాలో హనుమంతుడు మహాశివభక్తుడు, తనకు వరం ఉంది, మారువేషంలో ఉన్న తనను ఎవరైతే గమనిస్తారో ఆయనే తన దేవుడు అని వరం ఉంది. అట్లా ఈ ప్రాంతంలో హనుమంతుడిని రాముడు కనుగొన్నట్టు, రాముడు నవరాత్ర వ్రతం చేసినట్టు దేవి భాగవత మహాపురాణంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇది రామాయణం. ఇంకా ద్వాపర యుగంలో పాండవులు వనవాసానికి వెళ్ళారు. వనవాసం సందర్భంలో వాళ్ళు కొంతకాలం హిడింబాశ్రమంలో ఉన్నారు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చే మార్గంలో కాశీపేట, ప్రస్తుతం కాశీపేట అయింది, ఆ కాశీపేటకు పార్శ్వంలో మడికొండ అంటారు, అక్కడ మెట్టుగుట్ట అనే, అంటే సోపానగిరి మెట్టుగుట్ట అని పిలువబడుతోంది. అదంతా హిడింబాశ్రమంగా మనకు చరిత్ర చెబుతోంది. మన తాత ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయాల ద్వారా ఇది హిడింబాశ్రమం అంటే వరంగల్ కాజీపేట పక్కకే ఉన్న ఆ మెట్టుగుట్టను హిడింబాశ్రమం అని. పాండవులు వనవాసం సందర్భంలో హిడింబాశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నారు. భీముడు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు భద్రకాళి అమ్మవారిని బాగా సేవించారు. అమ్మవారి అనుగ్రహంతో వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడితో ఒక్కసారి ఆ జగన్మాతను ప్రార్థించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆ దుర్గను స్తుతించాడు. భారతంలో యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు చేసిన దుర్గా స్తుతిని మనం పరిశీలిస్తే ఆ అర్జునుడు 4 సార్లు ఆ జగన్మాతను దుర్గను భద్రకాళిగా అభివర్ణించాడు. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో భీముని పుత్రుడు హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు యొక్క వంతు వచ్చింది. ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని సగం చంపేశాడు. అందరికీ ఒక ఆయుధం కావాలి, ఒక్కసారే పెద్ద పర్వతంగా మారిపోతాడు, కౌరవుల మీద పడిపోతూ ఉంటాడు ఆ సైన్యం. 10,000 మంది చచ్చిపోతూ ఉంటారు. ఒక్కసారే ఇలా ఊదేస్తూ ఉంటాడు గాలి, దానికి కొట్టుకుపోతూ ఉంటాడు. దుర్యోధనుడు భయపడిపోయి కర్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కర్ణ, నీ దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని ఆ ఘటోత్కచుడి మీద ప్రయోగించబోయా, చాలా నష్టం చేశాడు, మన సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. అర్జునుడిని సంహరించడానికి నా దగ్గర ఇంద్రుడి ఇచ్చిన శక్తి అనే అస్త్రం ఒక్కటే ఉంది, ఇది పోతే నేను అర్జునుడిని సంహరించలేను. ఈ శక్తి అస్త్రం అనేది ఒక్కసారి ప్రయోగింపబడిందంటే ఎవరి మీద మనం ప్రయోగిస్తామో వారిని చంపేస్తుంది, అది తిరిగి మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్రయోగించడానికి వీలుండదు. నాకు అర్జునుడిని సంహరించడానికి ఇదే, నువ్వు దాన్ని వీడి మీద వాడమంటే ఎట్లా? అసలు నాకు అర్థం కావట్లేదు, నా మాట వినట్లేదు, నా మిత్రుడు వేయుండి, నువ్వు ఏమైనా పాండవుల కోవర్టువా ఏమిటి అని అడుగుతాడు. దానికి కర్ణుడు బాధపడతాడు. స్నేహితుడయ్యుండి తన వ్యక్తిత్వం తెలిసి కూడా ఈ మాట మాట్లాడాడు. విధి బలీయం, స్నేహితుడు కోరికను తీర్చాలి, స్నేహం ముఖ్యం, విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు అని. అప్పుడు ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. చచ్చిపోతూ కూడా ఘటోత్కచుడు ఒక పర్వతాకారంలో మారిపోయి ఆ కౌరవుల మీద పడుతూ 10,000 మందిని చంపేస్తూ చచ్చిపోతాడు. పాండవులంతా బాధపడుతూ ఉంటారు. వెంటనే కృష్ణుడు అంటాడు, అర్జున నిన్ను యుద్ధం ప్రారంభానికి ముందు దుర్గను స్తుతి చేయమన్నాను, ఈ రోజు వరకు కూడా నిన్ను యుద్ధంలో కర్ణుడి కంట పడకుండా కాపాడుకుంటూ వస్తున్నా, దాచుకుంటూ వస్తున్నా. ఎందుకు? కర్ణుడి చేతిలో ఇంద్రుడిచ్చిన అస్త్రం ఉంది, శక్తి అనే అస్త్రం, అది మహా గొప్ప అస్త్రం. ఆ అస్త్రం ఎవడి మీద ప్రయోగించబడుతుందో బ్రహ్మాది దేవతలు కూడా
ఆ అస్త్రం

వాడిని రక్షించలేరు. అట్లాంటి అస్త్రం అది. కర్ణుడు నీకోసమే పెట్టాడు దాన్ని, కాబట్టి నేను నిన్ను కర్ణుడు కంటపడకుండా దాచుకుంటూ వస్తూ ఉన్నా. ఎంత నేను దాచుకుంటూ వచ్చినా గానీ విధి బలీయమైనది, మనకు దుర్గతి ప్రాప్తించే పరిస్థితే కనుక ఉంటే దాన్ని ఎవడు కాపాడగలుగుతాడు? ఒక దుర్గ మాత్రమే, ఆ జగన్మాత మాత్రమే సమస్తమైన దుర్గతుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఆ జగన్మాతను భద్రకాళిగా ఉన్న ఆ అమ్మవారిని, భద్రకాళిగా అవతరించిన ప్రదేశంలో ఆ అమ్మవారిని మీరు ఆరాధించారు, ఆమె అనుగ్రహాన్ని పొందారు. ఆమె అనుగ్రహంతో మహాబలశాలి అయిన ఘటోత్కచుడు భీముడికి సంతానంగా పుట్టాడు. ఇవాళ యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపించాడు. ఆఖరికి కర్ణుడికి ఆ అస్త్రం ప్రయోగించక తప్పలేదు. ఆ అస్త్రం అనేది లేదు, ఇంకా నేను దాచవలసిన పని లేదు కర్ణుడి దగ్గర నుంచి. కాదు, ఎలాంటి యోధుడు వచ్చినా కానీ ఎవడొచ్చినా కానీ ఇక క్షణంలో చంపేస్తాను. ఇది ఇతిహాసం. చాణక్య చక్రవర్తి, ఎన్నో లెజెండ్స్ ఉన్నాయి. చాణక్య చక్రవర్తి రెండవ పులకేశి అమ్మవారిని దర్శించి వేంగిని జయించాడని, 625 ప్రాంతంలో క్రీస్తు శకం అమ్మవారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం వేంగి రాజ్యాన్ని జయించాక మళ్ళీ రాజ్యస్థాపనకు డబ్బు కావాల్సి వచ్చింది. ఆ రాజ్యాన్ని స్థాపించాలి కదా, మళ్ళీ అమ్మవారిని ప్రార్థించాడు. 7వ శతాబ్దంలో 625 ప్రాంతంలో అమ్మవారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం కాకతీయులు అమ్మవారిని తమ ఇలువేలుపుగా కూల్చారు. గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఎర్రన అనే మంత్రి అమ్మవారికి పార్శ్వంలో ఉన్న తటాకాన్ని విస్తారంగా తవ్వించి కొంత భూదానం కూడా చేసినట్లు మనకు శాసనం చెబుతోంది. రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం స్వీకరించకుండా భోజనం కూడా చేసేది కాదని. ఏనాడైతే మహమ్మద్ బిందుకులకు దండయాత్ర కాకతీయ సామ్రాజ్యంపై 2 సార్లు జరిగిందో, 2వసారి యుద్ధంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. ప్రతాపరుద్రుడు ఢిల్లీకి ఖైదీగా కొనిపోవబడ్డాడు. మార్గ మధ్యంలోనే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు, ప్రతాపరుద్రుడి నమ్మకస్తులైన హరిహరామాత్యుణ్ణి బుక్కడామాత్యుణ్ణి వాళ్ళు మతాంతరీకరణ జరిపి ఆనగొంది వద్ద గవర్నర్లుగా నియమించి వెళ్ళినట్టు మహమ్మద్ ఇంతుకలకు మంత్రి సైన్యాధ్యక్షుడు మలిక్ కాఫర్ వీళ్లను అక్కడ గవర్నర్లుగా నియమించి వెళ్లిపోయినట్టు మనకు చరిత్ర చెబుతోంది. కాకతీయ సామ్రాజ్యం పతనంతో పాటు భద్రకాళి దేవస్థాన ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి ఈ తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్లో విలీనమైన పిమ్మట ఈ ఆలయ వైభవం పునరావృతమైంది, తన వైభవాన్ని మళ్లీ సంతరించుకున్నది. అమ్మవారికి మనకు ప్రధానంగా శరత్కాలంలో, అంటే శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో నవరాత్ర వ్రతం చేస్తారు. అట్లాగే చైత్ర మాసంలో నవరాత్ర వ్రతం చేస్తారు. ఈ చైత్ర మాసంలో వసంత ఋతువులో చైత్ర మాసంలో జరిగే నవరాత్రులు వసంత నవరాత్రులని, శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో జరిగే నవరాత్రులను శరణ నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు చేయడానికి ఎన్నో కారణాలు, శాస్త్రాలు ఎన్నో చెప్పాయి. ప్రధానంగా ఈ 2 ఋతువులు ప్రజలకు యమదముష్ట్రలు వంటివి. పలు విధములైన రోగాది క్లేశములు ప్రజలను ఈ ఋతు ప్రభావం బాధిస్తుంది. మరి ఎట్లా ఈ క్లేశాల నుండి ఎలా బయటపడాలి అంటే, శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యామ్మమై తన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయ అని చండీ సప్తశతిలో అమ్మవారు చెప్తుంది. రోగ పర్వత దంభోళి అయిన ఆ జగన్మాతను ఈ శరత్కాలంలో ఆరాధించడం వల్ల, ఈ నవరాత్ర వ్రతం చేసి ఆమె యొక్క మహాత్మ్యాన్ని వినడం వల్ల, అవధరించడం వల్ల జీవుడు సర్వబాధల నుండి విముక్తుడై ధనధాన్య సుతాన్వితులను చేస్తాను నేను ఈ వ్రతం చేసిన వాళ్ళు వాళ్లకొని అమ్మవారు చండీ సప్తశతి రోజు. అందుకనే ప్రధానంగా ఈ 2 ఋతువులలో అమ్మవారిని ఆరాధించి ఈ నవరాత్ర వ్రతాన్ని చేసి ప్రజలు తమ క్లేశాలను పోగొట్టుకుంటారు. అట్లాగే చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్మలదాయక అని దేవీ భాగవతం నవరాత్ర చతుష్టయం కూడా చెప్పింది. దేశం మొత్తంలో ఈ నవరాత్ర చతుష్టయాన్ని అనుష్ఠించే స్థానం మన వరంగల్లోని భద్రకాళి దేవస్థానమే అని దేశవ్యాప్తంగా చెప్పుకుంటారు. ఆషాఢమాసంలో శాకంభరీ నవరాత్రులు అని, మాఘమాసంలో
శేషరణవరా.

నవరాత్రులని. అయితే ఈ నాలుగు నవరాత్రులను దేవీ నవరాత్రులుగానే శాస్త్రం చెప్పింది. అయితే ఆషాఢమాసంలో అమ్మవారికి జరిపే ఈ దేవీ నవరాత్రుల్లో 15 రోజుల పాటు అమ్మవారిని లలితా సహస్రనామ భాష్యకర్త భాస్కర రాయల వారి సంప్రదాయాన్ని అనుసరించి 15 రోజుల పాటు చేస్తారు. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అని ఆ ప్రమాణాన్ని తీసుకుని ప్రతిపత్తిథి నుంచి పౌర్ణమి వరకు, ఆ పౌర్ణమి నాడు అమ్మవారిని కూరగాయలతోటి శాకంబరిగా అలంకరిస్తూ ఉంటారు. దీని నేపథ్యం ఏమిటి అంటే, ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చింది. మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆమె ప్రసన్నమవుతుంది. భూమండలంలో ఒక్క నీటి చుక్క లేని రోజుల్లో, కరువు విలయతాండవం చేస్తున్న రోజుల్లో మునుల ప్రార్థనను మన్నించి ఆమె ప్రసన్నమై ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న ప్రజల అన్నార్తిని దాహార్తిని తీర్చేస్తుంది ఆవిడ. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని సమస్తమైన హ్రదాలు, నదీ నదాలు, సముద్రాలు జలకలతో ఒప్పారాయి. ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన శాకములు ప్రజల యొక్క ఆకలిని తీర్చాయి. అప్పటి నుండి ఆమెను శాకంభరి అన్నారు. ఆమె నుండి ఆవిర్భవించిన ఆ శాకములు ఎలాంటివి? ప్రజలకు జ్వరము, మృత్యువు, ముసలితనము రాకుండా కాపాడేంటి ఫలములు, కాయగూరలు అని చెప్పబడింది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్న క్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్న పానామృతం ఫలం. శాకంభరిని ఎవరైతే జపిస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, వాళ్ళకి అన్నపానామృత ఫలం అక్షయంగా సంప్రాప్తం. గ్రీష్మ ఋతువులోనే ఎందుకు చేయాలి ఈ అమ్మవారికి? తిథిమండల దేవత. మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అది దేవత. జ్యోతిష్శాస్త్రం ప్రకారం పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరి, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వే దేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మథుడు, చతుర్దశికి శంకరుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్య పితృదేవతలు అధిదేవతలు. అట్లాగే దశమహావిద్యలలో కాళీక్రమంగా, షోడశి క్రమంగా ఇవి దశమహావిద్యలో ఉంటాయి. కాళీక్రమ ప్రసరంగా షోడశి ఈ క్రమాలలో కాళీక్రమాన్ని అనుసరించి ఈ 15 తిథులకు కాళీ, కపాలిని, కుల్ల, కురుకుల్ల, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర, ముద్ర, మిత అని. షోడశీ క్రమాన్ని అనుసరించి కామేశ్వరి, భగవానని, నిత్యక్లిన, భేరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. అయితే దశ మహావిద్యలలో ఏ క్రమాన్ని అనుష్ఠించిన సాధకులు ప్రధానంగా దక్షిణ భారతంలో ఈ శ్రీచక్ర అర్చన షోడశీక్రమ పురస్సరంగానే చేస్తారు. ఆ ప్రకారంగా గ్రీష్మ ఋతువులో భద్రకాళి దేవస్థానంలో ఆషాఢమాసంలో జరుపబడే నవరాత్రుల్లో అమ్మవారికి నవరాత్ర మహోత్సవాలు కాళీక్రమ పురస్సరంగా, షోడశీక్రమ పురస్సరంగా, ఆ తిథిమండల దేవత యజన పురస్సరంగా నవరాత్రులు చేస్తారు. ఆ విధంగా 15 రోజులు తిథిమండల దేవత యజనాన్ని చేసి పౌర్ణమి నాడు అమ్మవారిని పలు విధములైన శాకముల చే శాకంభరిగా అలంకరిస్తారు. ఆనాడే ఎందుకు చేయాలి అంటే, పౌర్ణమికి అధిదేవత చంద్రుడు. కుజానామధిపతి సోమ, సమస్తమైన ఔషధులకు అధిపతి వరు చంద్రుడు. కాబట్టి పౌర్ణమికి అధిదేవత అయిన చంద్రుడు, చంద్రుడు అధిదేవతగా ఉన్న పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంభరిగా సమస్తమైన ఔషధులతో, కూరగాయలతో శాకంభరిగా అలంకరిస్తారు. ఆ రోజున గ్రీష్మ ఋతువు. మళ్ళీ ఇంకోటి ఏమిటి, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం అది. అతివృష్టి, అనావృష్టిల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా సకల సస్యాభివృద్ధి జరిగి, సస్యరక్షణ జరిగి, దేశం సుభిక్షమై లోక కళ్యాణం కావాలి అన్న తలంపుతో ఈ 15 రోజులు అమ్మవారిని తిథిమండల దేవత ఆయన పురస్సరంగా అమ్మవారికి నవరాత్ర వ్రతం చేసి ఆ రోజున అమ్మవారిని శాకంబరిగా అలంకరించడంలో అతివృష్టిల వల్ల, అనావృష్టిల వల్ల అమ్మ ఒకప్పుడు 100 ఏళ్ల కరువు నుండి ప్రజలను మళ్లీ వర్షాలు వచ్చేంత మటుకు 100 ఏళ్లు కాపాడావు తల్లి, మాకు కూడా ఎలాంటి అతివృష్టి అనావృష్టి లేకుండా మమ్మల్ని రక్షించు అనడం కోసం ఈ శాకంబరి నవరాత్రి వ్రతం చేయడం వల్ల ఆ ఫలితం అనేది మనకు రావడం కోసం ఇట్లా చేస్తారు. ప్రధానంగా నవరాత్ర వ్రతం యొక్క సిగ్నిఫికెన్స్ మనం తెలుసుకుందాం. ఈ నవరాత్ర వ్రతం ఎట్లా చేయాలి?

0: అంటే దీంట్లో రెండు క్రమాలు చెప్తారు. నవదుర్గాక్రమం అని చెప్తారు. వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమం ప్రథమం శైలపుత్రిది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేది, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాదేది, షష్టం కాత్యాయని, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీది చేష్ట, నవమం సిద్ధిదాత్రిచ నవదుర్గా ప్రకీర్త. అట్లా ఈ క్రమం బోధాయనోక్త దేవపూజా విధిని అనుసరించి నవదుర్గాక్రమం ఇంకో విధంగా ఉంటుంది. ఆయన చండీ సప్తశతీ క్రమాన్ని అనుసరించి ఉంటుంది. మొదటి నాడు యోగ నిద్ర, రెండో రోజు గిరిజ, అట్లా ఈ రెండు క్రమాలు ఇక్కడ అనుష్ఠింపబడతాయి. ఇంకా ఏమిటి అనంటే, నవరాత్రులలో ఈ రోజు ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించమని శాస్త్రాలు చెప్తాయి. కానీ ఈ రోజు ఈ అలంకారం చేయండి, ఈ రోజు ఇలా చేయండి అని శాస్త్రాలు ఎక్కడా చెప్పవు. మరి ఎందుకు? శాస్త్రంలో చెప్పబడని అలంకారాలు అమ్మవారికి ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు శాస్త్రవచనం ఇంకోటి ఉంది. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యమిచ్చతి. అర్చకుని యొక్క తపోయోగం, ఆ అమ్మవారికి చేయబడే అర్చనాతిశయములు, అంటే ఇవి ఈ అర్చనాతిశయములు ఎలా ఉండాలి? సంప్రదాయానికి విరుద్ధం కాకూడదు, శాస్త్రానికి విరుద్ధం కాకూడదు. శాస్త్ర నిర్దిష్టమైన సంప్రదాయములను, ఆ తత్వజ్ఞానములను సమన్వయపరుచుకొని అమ్మవారికి ఈ అర్చనాతిశయములనే జరపడం వల్ల ఆ మూర్తి తేజోవంతమై భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమె వీరభద్రుని సతీమణి భద్రకాళిగా ఒక గాథ ఉంది, కానీ ఇక్కడ శంకరుని యొక్క సతీమణి, ఇక్కడ భద్రేశ్వరుని సతీమణి. అక్కడ వీరభద్రుడు శంకరుని కొడుకుగాను, ఆ వీరభద్రుడి భార్యగా భద్రకాళి నాలుగు చేతులతో ఉంటుంది, ఈ అమ్మవారు ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈమె భద్రేశ్వరుడి భార్య. ఉద్ధతో మధుకైడభు మహిషదైత్యోధోజమే ధూమ్రలోచన చండముండ రక్తబీయ వధాదృదే దుష్ట శుంభ నిశుంభ ఖండితేమర వందితే విష్టపత్రే దుష్టవేరిని భద్రకాళి నమోస్తే అని శాస్త్రాలు ఈమెను శంకరుని యొక్క భార్య భద్రకాళిగా కూడా కీర్తి. ఇక్కడ అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాలు ఉన్నాయి, 108 పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు శంకరుడు ఆమె యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకుని శరీరం తను చాలిస్తుందో, శంకరుడు వెంటనే వెళ్తాడు ఆమె శరీరాన్ని తీసుకుని పిచ్చివాడి తిరుగుతూ ఉంటుంటాడు. అప్పుడు మరి శంకరుడు అలా ఉంటే లోకం ఎలా నడవాలి? విష్ణుమూర్తి వచ్చి ఆమె యొక్క శరీరాన్ని ఖండాఖండాలుగా కొడుతూ 18 ప్రధానమైన స్థలాలు, మళ్ళీ ఇంకా మొత్తం 108 స్థలాలలో అంగాలు పతనమైనట్టు మనకు దేవీ భాగవతం. ఎక్కడెక్కడైతే ఆమె యొక్క అంగ పతనం జరుగుతుందో, ఏ అంగం ఏ స్థానంలో పతనం అవుతుందో, ఆయా స్థానాలలో ఒక ప్రత్యేకమైన నామంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఇది ఈ నవరాత్ర వ్రత నేపథ్యం. శాస్త్రములు, సంప్రదాయాలు, శాస్త్రవిహిత సంప్రదాయాలు ఇవన్నీ కూడా సమస్త మానవాళి తరించడం కోసం. సర్వే భద్రాణి పశ్చంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, అది వేదం యొక్క శాసనం. అది అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరూ దుఃఖపడకూడదు. మరి అంటే ఏం చెయ్యాలి మనం? ఆ జగన్మాతను శరణం పొందాలి, భద్రకాళి శరణం.
1: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా భద్రకాళి ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం గురించి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుగారు చెప్పిన విశేషాలు విన్నారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ తరంగంలో ఇప్పుడు కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఉదయ తరంగంలో ఇప్పుడు గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్ర గీతం, స్వరపరిచింది మణిశర్మ.

ఉదయతరంగంలో ఇప్పుడు వినబోయే పాట భారతీయుడు చిత్రం నుండి కేజే యేస్దాస్ ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం సమకూర్చింది ఏఆర్ రెహమాన్.

ఈనాటి ఉదయతరంగిణి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం నేటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్రక చెరు వింటారు.

0: ధని పద అవ పద ధని అగమూత నుదిచు.
1: డికే జయరామన్ గారి గాత్రకేశ్వరి ఇంతవరకు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

సంస్కృతిలో భక్తి, శక్తి, ప్రకృతి, స్త్రీతత్వానికి ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రులు నిన్ననే ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమైన ఈ శరణ్

మన భారతీయ తత్వంలో శక్తికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సృష్టికి మూలం శక్తి, జీవనానికి ఆధారం శక్తి, చెడును ఎదుర్కొనే ధైర్యం శక్తి, ధర్మాన్ని కాపాడే సామర్థ్యం శక్తి. ఆ శక్తికి ప్రతిరూపమే దుర్గాదేవి. పురాణ కథనం ప్రకారం మహిషాసుడనే రాక్షసుడు దేవతలను మానవులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పుడు దేవతలందరి శక్తుల సమ్మేళనంగా అవతరించిన దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. అందుకే నవరాత్రులు అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడతాయి. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9

విభిన్న రూపాల్లో నవదుర్గలుగా పూజిస్తారు. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన శక్తికి, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశానికి ప్రతీకగా నిలుస్తుంది.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మన తెలంగాణ నేలపై శరన్నవరాత్రులకు మరొక ప్రత్యేకమైన అందం ఉంది, అది బతుకమ్మ. బతుకమ్మ పండుగ ప్రారంభమై ఈరోజుకి 3వ రోజు. బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చి ఆడుకునే పండుగ కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత. ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం. ఇది పూలను పూజించే సంస్కృతి. ఇది కుటుంబ బంధాలను, గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే పండుగ. తీరుక్క పూలతో బతుకమ్మను పేర్చి, బతుకమ్మల చుట్టూ మహిళలు వలయంగా నిలబడి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆట పాటలతో జరుపుకునే దృశ్యం తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు, అవునా?

ప్రకృతితో ఉన్న అనుబంధం ఎంత లోతైనదో అర్థమవుతుంది. తంగేడు పూలు, గునుగుపూలు, బంతిపూలు, చామంతులు, గుమ్మడి పూలు, సీతజడ పూలు, ఇలా రకరకాల పూలను సేకరించి వాటిని అందంగా పేర్చి బతుకమ్మగా తయారు చేస్తాం. పూలతో అమ్మవారిని కొలవడం ద్వారా ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని సంరక్షించడం అనే సందేశం కూడా మనకందుతుంది. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సమయంలో కనిపించే దృశ్యాలు మనసును కట్టిపడేస్తాయి. సాయంత్రం వేళ సుందరంగా సీతాకోక చిలుకలుగా సింగారించుకున్న ఆడపడుచులు, చేతుల్లో పూల బతుకమ్మలు, బతుకమ్మ చుట్టూ మారుమోగే జానపద గీతాలు, చప్పట్ల లయ, అందరి ముఖాల్లో ఆనందం, ఇది తెలంగాణ ప్రజల జీవన సౌందర్యానికి అద్దం పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదేమో.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: బతుకమ్మ పండుగలో మహిళల పాత్ర అత్యంత ప్రధానమైనది. అవునా? ఒక ఇంటి మహిళలు మాత్రమే కాదు, ఒక వీధి, ఒక గ్రామం, ఒక ప్రాంతంలోని మహిళలు కలిసి బతుకమ్మను జరుపుకోవడం ద్వారా సామాజిక ఐక్యత బలపడుతుంది. చిన్నవారి నుండి పెద్దల వరకు అందరూ కలిసి పాటలు పాడడం, సంప్రదాయాలను పంచుకోవడం ద్వారా ఒకతరం నుండి మరో తరానికి మన సంస్కృతి అందుతుంది. అమ్మమ్మలు తల్లులు పాడిన బతుకమ్మ పాటలను చిన్నారులు నేర్చుకుంటారు. అలా బతుకమ్మ కేవలం ఒక పండుగగా కాకుండా తెలంగాణ జానపద సంస్కృతికి జీవనాడిగా కొనసాగుతోంది. అవునా?

విశ్వాసులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు

0: ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు అమ్మవారి వివిధ రూపాలను ఆరాధిస్తూ భక్తులు తమలోని భయాన్ని, బలహీనతను తొలగించుకుని ధైర్యం, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ప్రార్థిస్తారు. 9 రోజుల ఆరాధన అనంతరం వచ్చే 10వ రోజు విజయదశమి. విజయదశమి అంటే విజయానికి ప్రతీక. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయం కావచ్చు, దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయం కావచ్చు, ఈ 2 కథల్లోనూ మనకు కనిపించే సందేశం ఒక్కటే. ధర్మం ఎంత ఆలస్యమైనా చివరికి విజయం సాధిస్తుంది. మంచి ఎంత చిన్నదిగా కనిపించినా చెడుపై గెలిచే శక్తి దానిలో ఉంటుంది, కాదంటారా?

నేటి తరానికి నవరాత్రుల సందేశమేంటో చూద్దాం. ఈ ఆధునిక కాలంలో పండుగలు మనకిచ్చే అసలు సందేశాన్ని మనం గుర్తుంచుకోవాలి. నవరాత్రులు మనకు స్త్రీ శక్తిని గౌరవించమని చెబుతున్నాయి. బతుకమ్మ మనకు ప్రకృతిని ప్రేమించమని చెబుతోంది. విజయదశమి మనకు మంచి మార్గంలో నడవాలని సూచిస్తోంది. అందుకే ఈ పండుగలను కేవలం ఆచారాలుగా కాకుండా వాటి వెనుక ఉన్న విలువలను అర్థం చేసుకుని జరుపుకుందాం. మన పిల్లలకు మన సంప్రదాయాలను పరిచయం చేద్దాం. బతుకమ్మ పాటల్లో దాగి ఉన్న మన జానపద సాహిత్యాన్ని కాపాడదాం. మన పండుగల్లో కనిపించే ప్రకృతి ప్రేమను భావితరాలకు అందిద్దాం.

ఇక ఈ ప్రత్యేక కార్యక్రమంలో చివరిగా శక్తి స్వరూపిణి దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. బతుకమ్మ పూల పరిమళంలా ప్రతి కుటుంబంలో ఆనందం నిండాలి. మన సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు కొనసాగాలి. ఇదే ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీ ఆకాశవాణి ఆకాంక్ష. మరోసారి మా ప్రియ శ్రోతలందరికీ దేవీ శరన్నవరాత్రులు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన రామజోగేశాస్త్ర గీతం, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

గీతాంజలి ఈ చిత్రం నుండి ఇళయరాజా సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరు గీతం.

చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ఇంతవరకు విన్నారు. మరికొన్ని తెలుగు సినీ గీతాలు 10:20 ప్రసారమయ్యే చిత్రసీమలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. జాతి సంపద, జానపద కళలు రూపకం వింటారు

నాకు తారీఖులు లేవు, దస్తావేజులు లేవు, ముద్రణ లేదు, ధ్వనిముద్రణ లేదు, పోషకులు లేరు, రాజపోషకులు లేరు. నా బలం పల్లె ప్రజలే.

తరతరాలుగా కళాకారుల గళాల్లో నర్తిస్తూ జానపదుల గుండెల్లో జీవిస్తూ వస్తున్న నాకు ఇంటింటా నీరాజనాలే. గ్రామాల్లో జనన మరణ లెక్క

0: ఈ గ్రామం మాది, మేము ఇక్కడ సచ్చిన వాళ్లకు చేస్తాము, పెళ్లికి చేస్తాము, దేవుని లగ్నం చేస్తాము అనేటువంటి హోతన్లు కొన్ని వాళ్ళకు ఉన్నాయి. బీరప్ప లగ్నం కానీ, మల్లికార్జున స్వామి లగ్నం కానీ, రేణుకాయల్లమ్మ లగ్నం కానీ, ఒగ్గోళ్ళకు కొన్ని హోతన్లు ఉన్నాయి ఊళ్ళో. ముఖ్యంగా ఒగ్గు కథకు సంబంధించింది మల్లన్న కథ, మల్లన్న కథ తర్వాత బీరప్ప కథ, బీరప్ప కథ తర్వాత ఎల్లమ్మ కథ. మల్లన్న తండ్రి కురుమ వాళ్లకు, బీరప్ప గురువు, ఎల్లమ్మ ఆడబిడ్డ. ఈ మూడు కథలే ఒగ్గు కథకు సంబంధించినవి. తర్వాత ఈ కథలు చాలకపోతా ఉంటే ఊళ్ళ పొండి పోయి ఈ హరిశ్చంద్ర కథ అంటే, ఈ సత్యావతి అంటే, సావిత్రి, దేశపతి రాజు, కీలుగుర్రము, లక్కగుర్రం అనే కథలు కూడా అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పంగానే ఆ కథలు కూడా ఒగ్గు కథగా మార్చి చెప్పడం జరుగుతున్నది. నేను ఆ కథను ఎత్తి రాసి దరువులు కరెక్ట్ చేసి అది వెనుకడ దరువునే ఆ సంప్రదాయాన్నే పోకుండా దాని తగిన అభినయము, దాని తగిన మాటలు పెట్టి కథ చెప్పేవాడిని. ఇప్పుడు మొట్టమొదలు లోపల మగవేషం కడతా, దాని మీద ఆడివేషం మహంకాలం వేషం.
1: వర్గ వర్ణాలకు అతీతంగా సమాజ క్షేమం కాంక్షించే కళారూపాన్ని నేను. పండగ పబ్బాల్లోనే కాదు, పెళ్లి పేరంటాల్లోనూ కొండదేవర చేతి రామతారకాన్నే భవిష్యద్వాణి పలుకుతాను.
2: కొండ కొలుపు ఇది, కోయ కొలుపు ఇది, నిండు కొలుపు ఇది, గద్దె కొలుపు గొలిసేటోళ్ళ మేమే.

0: అన్ని పూజల కంటే మొట్టమొదలు విగ్గన్న పూజ, తరువాత మన భారత మాతను కలుసుకుందాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: నేను వరంగల్ జిల్లాకు, తెలుగు నేలకో పరిమితమై మాట్లాడడం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హర్యానా, అస్సాం, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ జిల్లాల ఎల్లలు దాటి, రాష్ట్రాల హద్దులను అధిగమించి, భారతదేశంలోని గ్రామీణ జీవితంలో అంతర్భాగమై అలరిస్తున్నాను. జమిడికనై జానపదుల ఉత్సవాల్లో ఆనంద తాండవమాడుతాను.

0: అటువంటి సమయమున గాక తూ పై ఒకదండో.
1: మేము కనీసానికి చెప్పాలంటే 300 ఖర్చు చెప్తామండి. ఇక మా ఆదాయం మొత్తం ఈ దేవుని మీదనే, ఎల్లమ్మ మీదనే మా జీవితం అంతా. మాకు ఇక ఎప్పుడైనా ఇక కథలు చెప్పుకుంటేనే చాలా మంది జీవితం దాని మీద ఉంటుంది. ఇప్పుడు మా బృందంలో ఒక లెక్క ప్రకారం ఒక 5 గురు 6 గురు కూడా ఉంటారండి. తమిడికే ఒక కిన్నెర, మళ్ళా జాగాట, డక్కి, ఇక ఇటువంటి మా గజ్జలు, మా గొడ్డలి, మా కత్తి, కటార్ అన్నీ ఉంటాయి మా దగ్గర.
2: జాతరల్లో డప్పునే చిందులు వేస్తాను.

గజ్జకట్టిన చిందు యక్షగాన కళాకారులు రాత్రులకి రాత్రులు పురాణేతిహాసాల గాథలు చెబుతుంటే రెప్ప వెయ్యకుండా చప్పట్లతో నన్ను ఆదరిస్తారు గ్రామ ప్రజలు.

0: ఊళ్ళో మీద బయలుదేరుతాం. బయలుదేరిన తర్వాత 4-5 ఆటలు ఆడతాం. ఆటలు ఆడినాక గోసంగేషం వేస్తాం. గోసంగేషం వేసిన తర్వాత పిల్లం మేషం కట్టుకొని ఊళ్ళోకి పోతాం. వాళ్ళు వంత వాళ్ళు వేషాలు వేస్తే వంత పాట పాడతాం.
1: మౌఖిక వాంగ్మయమే నా వాహిక, అయినా నిరక్షరాస్యత నా లక్షణం కాదు. వ్యాస మహర్షి విరచిత పంచమ వేదంలోని 18 పర్వాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి 18 కథలుగా చెబుతూ సకుటుంబంగా గ్రామాల్లో తిరుగుతుంటారు పాండవ కథ కళాకారులు.

0: శ్రీకృష్ణమూర్తివి, ఆ విష్ణువతరం పుడ మార్చి కృష్ణువే అవతరం ఇచ్చినవు అన్నయ్య, నీవు నా తోడుగా వచ్చి ఇప్పుడు నువ్వు క్షమించు అన్నయ్య. పాండవులు కదండి మహాభారతంలో, అందులో పాండవుల భాగం చెప్తాము మేము, అంటే 18 పర్వాలు చెప్తాం. తిరుక్కుంటూ మేము మా వాళ్ళు ఎగురుకుంటేనే ఒక వేషాలు కట్టు అన్న కాడ వేషాలు కట్టి చెప్తాం, వేషాలు లేని కాడ కథ పటం బొమ్మలు చూపించుకుంటా చెప్తాం.
1: అలవోకగా సాగే అసంఖ్యాక కథాగానాల్లో ఆనాటి సంప్రదాయపు సొగసులు, సమకాలీన ఆచార వ్యవహారాల సొబగులు మేళవించి దేశ ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న సాంస్కృతిక రాయబారులు నా జానపద కళాకారులు. అవిచ్ఛిన్నంగా సాగుతున్న చరిత్ర గమనానికి చెరగని సాక్ష్యాలు. చిరుతల రామాయణం కావచ్చు, చెక్కభజన కావచ్చు, శారదకథైనా కావచ్చు, భిన్న సంస్కృతులను ప్రతిబింబించే ఏ కళారూపమైనా కావచ్చు,

అనంత ప్రాభవంతో ఇంటింటా ఆదరాభిమానాలందుకుంటున్న నాకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సాధనాల హోరులో, పాశ్చాత్య సంస్కృతి పోరులో కనుమరుగైపోతానేమోనన్న భయం నన్ను ఆవరిస్తోంది. ఎందరో జానపద కళాకారులు పూట గడవక కళను వదిలి కూలీ పని చేసుకుంటున్నారు, భిక్షమెత్తుకుని పొట్టపోసుకుంటున్నారు.

0: ఎక్కడ ఏమి దైవమా? అయ్యో ఏమి ఎవరైనా
1: ఆ కథలను ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండలేదు. కథ వినటోళ్ళు తక్కువైతారు, కథ జన ఆకర్షణ తక్కువైతుంది. ఆ కథను ఇప్పటి కథలను ఇప్పటి కథలు వేరుంటాయి, అప్పటి కథలు వేరున్నాయి. ఎందుకంటే అప్పుడు మహాభారతం పౌరాణిక చరిత్రలు చాలా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లాటి చూస్తలేదు. కానీ మా కులం శక్తి కట్టి చూగలేదు. మాకు క్యాస్ట్ ఇది, మేము ఫలాని వాళ్ళం అని చెప్పని గుర్తింపు లేదు మాకు. మరి ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని కనిపెట్టి మా పిల్లలు

0: వచ్చేటట్టుగా, మేము ముందుకు వచ్చేటట్టుగా మాకు ఏనైనా జరగబోయే అవకాశం మాకు ఏదన్నోటి కల్పించాలి.
1: మాకు చదువు చెప్పే వరకు మాకు చదువు వచ్చి మేము కథలు చెప్పుకున్నాం. మా పిల్లలకు ఆ చదువు లేదు, చదివిస్తామంటే డబ్బులు లేవు. ఇప్పుడు మా వయసు తీరిపోతున్నది, ఇప్పుడు మాకు ఊళ్ళో మీద పోదామంటే సాధన అయితే లేదు, మా పిల్లలు బ్రతకగలుగుతలేదు.
2: మాకు ఏం ఆస్తులేమండి, ఏమైనా దేవత పూజల మీదనే అట్లా ఈ పండుగలు చేసుకుంటారు వాళ్ళు, ఇళ్ళమ్మ పండుగలు. ఆ ఇళ్ళమ్మ పండుగలు చేసుకున్న ఎలాగపోయే దాన్ని జోగడుగుతాం. ప్రభుత్వం మాకు సహకారం ఇవ్వాలండి, ఏదన్నా ఒక సహకారం చేస్తేనే, ఏమంత డబ్బు వలన దీని వలన మాకు సహకారం చేస్తేనే మేము పైకి వస్తాం. దీనిలో మనకు వచ్చే ప్రయోజనం ఏమున్నది, యాగంతని వదిలేసుకుందామని కొంతమంది, ఎన్నైనా మనం మన తాతలు ముత్తాతలు దీంట్లోనే ఉన్నాం కాబట్టి మనం కూడా ఇండ్లనే ఉండాలని కొంతమంది ఉద్దేశం.
3: ఇండ్లు లేవు, భూమి లేదు, మాకు ఒక మంచి డోళ్లు కూడా గజ్జలు కూడా, మేము పీద కుటుంబంగా బతుకుతాం. ఏది సహాయం చేసినా మీకు చాలా పుణ్యం, 10,000 నమస్కారాలు మొక్కుతాం.
4: మీరే నిరుత్సాహపడితే జాతి కళారూపాలన్నీ నీరసపడిపోతాయి. మీరే నిస్పృహకు లోనైతే సాంస్కృతిక ధార సగంలోనే ఆగిపోతుంది. సమకాలీన సమస్యల్ని, సంక్షేమ పథకాల్ని మీ గళాల్లో పలికించండి. సంప్రదాయపు సౌరభాల్ని గుబాళింపచేయండి. అవును, మీరే నన్ను బ్రతికించుకోవాలి.

0: దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే మరుగున పడిపోతున్న తెలుగువారి జానపద కళల పరిరక్షణకు నడుం కట్టింది తెలుగు విశ్వవిద్యాలయం.
1: కాకతీయుల కాలం నుంచి కూడా బ్రహ్మాండంగా వెలసిల్లినటువంటి పగట వేషాలు, జంగం కథలు, అదేవిధంగా జముకల కథ లాంటి కళారూపాలు ఈనాడు కనుమరుగవుతున్నాయి. మన వరంగల్ జిల్లా అమ్మాపురంలో దాదాపు 250 కుటుంబాల దాకా బుడుగ జంగాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తి ఈ కళారూపాలే. అయినా కూడా ఈనాడు జీవనోపాధి కోసం ఉత్తర భారతదేశానికి వలసపోతున్నారు. ఈనాడు కనుమరుగైపోతున్నటువంటి కళారూపాల్లో ప్రత్యేకించి చెక్కబొమ్మలాటలో వాళ్ల గ్రామానికే వెళ్ళి వాళ్ల ద్వారానే వాళ్ల పిల్లలకి శిక్షణ ఇప్పించడానికి మా తెలుగు విశ్వవిద్యాలయం ప్రయత్నం చేస్తోంది. బూరుగుపేటలో మోతేరామస్వామి అన్నదమ్ములకు మాత్రమే తెలిసినటువంటి ఈ చెక్కబొమ్మలాట మీద ఈ సంవత్సరం శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అటు జానపద కళాకారులకి, ఇటు ప్రభుత్వానికి అనుసంధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ఇతర రాష్ట్రాలకి పంపించటం ఒకటి, వాళ్ళకి పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాం. జానపద విజ్ఞానాన్ని సేకరించడంలో మనం అందరికన్నా ముందున్నాం. అధ్యయనంలో మాత్రం కొంత వెనుకబడి ఉన్నాం. కర్ణాటకలో తీసుకుంటే అక్కడ జానపద అకాడమీ, ఫోక్లోర్ అకాడమీ, యక్షగాన అకాడమీ లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. వీటికి గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంటు ఉంది. అలాగే కేరళలో ఫోక్లోర్ అకాడమీ ఉంది. పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఇటువంటి అకాడమీలు చాలా ఉన్నాయి. అయితే ఆంధ్రదేశంలో అలాంటి ఏవీ లేవు.
2: నా జీవితమైన, నా పిడిలు అయినా

0: జగ్గును మరసా, డోళ్ళు మరసా, తప్ప నువ్వు లెంతాలు నువ్వు బంగులు ఇచ్చినా బామంతి ఇచ్చినా దేవుని పూజ పూజే బంగులో బంగులే. తను తప్పకుండా ఆ పని చేయని మాత్రం నేను బతకలేను. అప్పటికి నా మనవడు పొద్దుగా లేస్తాడు, డోలు కొడతాడు, తాత ఎవరు కజ్జా పోదాం అని లేపుతూనే ఉంటాడు. మా ఆ సరస్వతి మా ఆయన ఉన్నది.
1: జాతీయ సంపద అయిన జానపద కళారూపాలకి ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రమే చాలదు. మీ ప్రోత్సాహమే నా ఉత్సాహానికి ఊపిరి. పరంపరగా అందిన సంస్కృతి నేను, భద్రపరుచుకునే బాధ్యత మీదే. భూత భవిష్యత్ వర్తమాన జనజీవన విధానానికి పునాది నేను. ఈ జానపద భారతిని జనులే ఆదరించాలి, జనపదాలన్నీ స్వాగతించాలి.

జాతి సంపద జానపద కళలు రూపకం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోయే పాట స్టైల్ చిత్రం నుండి కార్తిక్ ఆలపించిన చిన్న చరణ్ గీతం. సంగీతం సమకూర్చింది మణిశర్మ.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా సాగర్ సుచిత్ర ఆలపించిన రామజోగేశాస్త్ర గీతం, చిత్రం శ్రీమంతుడు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట కమిటీ కుర్రోళ్ళు. ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. రచన కృష్ణకాంత్, స్వరపరిచింది అనుదీప్ దేవ్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఓజీ చిత్రం నుండి శృతిరంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం. స్వరపరిచింది ఎస్ఎస్ తమన్.

ఎస్ఎస్ ధమన్ సంగీతం సమకూర్చిందే మరో పాట. గానం ఎస్పి చరణ్, గీతరచన అనంత శ్రీరామ్, చిత్రం భగవత్ కేసరి.

తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మంచి మనుషులు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, స్వరపరిచింది ఇళయరాజా.

ఇళయరాజ సంగీతం సమకూర్చిందే మరో పాట అన్వేషణ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, యుగళగీతం. రచన వేటూరి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
2: తెలుగు సినీ గీతాల సుమమాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట హనుమాన్. ఈ చిత్రం నుండి గౌరహరి స్వీయ సంగీతంలో ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట దేవరా. ఈ చిత్రం నుండి శిల్పారావు ఆలపించిన రామజోగేశాస్త్ర గీతం, స్వరపరిచింది అనిరుద్ రవిచందర్.

మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట నిరీక్షణ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, స్వరపరిచింది ఇళయరాజా.

ఒకే ఒక్కడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిని ఆలపించిన శివగణేష్ గీతం, సంగీతం సమకూర్చింది యార్ రెహమాన్.

మనసంతా నువ్వే ఈ చిత్రం నుండి చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం సమకూర్చింది ఆర్పి పట్నాయక్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నువ్వు నేను ప్రేమ. ఈ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా శ్రేయా ఘోషల్ మరియు నరేష్ అయ్యర్ ఆలపించిన వేటూరి మరియు వెన్నెలగంటి గీతం.

అతిథి దేవోభవ ఈ చిత్రం నుండి సిద్ధి శ్రీరామ లభించిన భాస్కర్ భట్ల గీతం, స్వరపరిచింది శేఖర్ చంద్ర.

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? ఈ చిత్రం నుండి కార్తీక్ సుమంగలి యుగళగీతం, రచన సిరివెన్నెల, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట డెకాయిట్. ఈ చిత్రం నుండి భీమ్ సిసిరోలియో స్వీయ సంగీతంలో చిన్మయ్యతో కలిసి ఆలపించిన భాస్కర్ భట్ల గీతం.
1: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: నువ్వు ఉంటావు కదా?
0: నేనుంటాను కదా.
1: ప్రేమలో, పెళ్ళల్లో నువ్వేనా జీవితం అనుకున్నా? చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట గీతా గోవిందం. ఈ చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం సమకూర్చింది గోపి సుందర్.

తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట బాయ్స్. ఈ చిత్రం నుండి కార్తీక్ చిత్ర మరియు శివరామన్ ఆలపించిన ఏం రత్న మరియు శివగణేష్ గీతం, స్వరపరిచింది యార్ రెహమాన్.

0: बढ़ती क्षमताओं को दर्शाता है। प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नवरात्र के दूसरे दिन देशवासियों को शुभकामनाएं दी हैं। सोशल मीडिया पर एक संदेश में उन्होंने कहा कि नवरात्र का दूसरा दिन मां ब्रह्मचारिणी की पूजा को समर्पित है। मां ब्रह्मचारिणी तपस्या, त्याग और संकल्प की प्रतीक हैं। प्रधानमंत्री ने कामना की कि मां ब्रह्मचारिणी सभी को साहस और आत्मसंयम का आशीर्वाद दें। घरेलू शेयर बाजार आज सुबह आधे प्रतिशत से अधिक की गिरावट के साथ कारोबार कर रहे थे। सेंसेक्स 561 अंक गिरकर 71,911 पर, जबकि निफ्टी 149 अंक गिरकर 22,372 पर पहुंच गया। इंदौर में खेले गए तीसरे T20 अंतर्राष्ट्रीय क्रिकेट मैच में भारत ने वेस्टइंडीज को 14 रन से हराकर 5 मैचों की श्रृंखला में 2-1 की बढ़त बना ली है। श्रृंखला का चौथा मैच 14 अक्टूबर को हैदराबाद में खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: వివిధ భర్తీ కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 5 నిమిషాలు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాల 42 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీత రచయిత కలంలో అమృతాన్ని నింపి మాటలతో ఆడి గారడి చేస్తారేమో. కొన్ని పాటలైతే కలకాలం నిలిచిపోతాయి. నేటి తరానికి అంతగా తెలియని ఒక గీత రచయిత దాసం గోపాలకృష్ణ. కళ్యాణి చిత్రంలోని ఈ పాట వినండి. గుబులు పుట్టిస్తావే ఓ మల్లిక అంటూ మల్లెపువ్వును మృదుమధురంగా మనకందించిన ఈ పాట అమృతగీతంలో.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంకొక పాట గురించి చెప్పుకుంటే, చెలి మనసే శివధన సైనది అంటూ ప్రియురాలి మనసుని శివుడి ధనస్సుతో పోల్చడం ఈ గీత రచయితకే చెల్లింది. మనస్సుని ఎందరో రచయితలు మల్లెపూలతో గులాబీలతో పోలుస్తారు, కాని శివధనస్సుతో పోల్చడం అద్భుత. ఇంతకీ ఆ రచయిత ఎవరు? ఈమెయిల్ పంపించండి హలో వివిధ్ భారతి hyd@gmail.com కి.

0: రాజ్ కుమార్ సినిమా నుంచి పాట వినేశాము. గీత రచయిత ఆత్రేయ.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆట పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ల సమయం 12:17. కొన్ని మూడ్స్ ఉంటాయి, వాటికి కొన్ని పాటలు సెట్ అవుతాయి. మరి వాన సినిమాలో ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు విరహ వేదనలోనూ, అలాగే హాయిగా ఒక మంచి మెలడీ విందామా అనిపించే సంతోషకరమైన మూడ్లో కూడా బాగా అనిపిస్తుంది. అంటే వింటే బాగుంది కదా, ఈ పాట ఇంకొకసారి విందామా అని మళ్లీ మళ్లీ రీప్లే కూడా చేసుకుని వింటాం. ఈ పాట అందరికీ నచ్చేట్టు జనరంజకంగా రాసిన సిరివెన్నెల కళానికి సాహో అనాల్సిందే.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. శుద్దాల అశోక్ తేజ మట్టి పరిమళంతో తెలంగాణ యాసలోని భావాన్ని అద్భుతంగా పసందుగా అందించడంలో దిట్ట. ఖడ్గం చిత్రంలోని ఆహా అల్లరి అనే పాట వింటుంటే మనల్ని పలకరించే తెలంగాణ వాసనతోటి ఆ యాసతోటి ఉన్న మధురిమకు ఫిదా అవ్వాల్సిందే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు నావికులు

0: మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కే ద్వార సబ్ కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్యా హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్టప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మనిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి

0: వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 40 నిమిషాలు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ పూజల్లో బిజీగా ఉంటున్నారు కదా, దాంతోపాటే ఉపవాసాలు. కొందరేమో మిత్తంగా తింటూ పండగంటే ఆనందము, అలాగే ఉపవాసం కూడా పక్కా అనేసుకుంటారు. మరి ఆనందంగా ఎలాంటి ఫుడ్స్ ఈ పండగ టైంలో తింటే మనం ఫిట్నెస్ ని కాపాడుకోగలము? స్వీట్స్ అయితే తినాల్సిందే అనే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, తెలుసు కదా. అందరికీ ఉపయోగపడే పండగల్లో వాడుకునే పదార్థాలతో ఫిట్నెస్ మన సొంతం చేసుకోవచ్చు. ఎలా ఏంటి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఈ ట్విట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ నవరాత్రులలో అమ్మని పూజించేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం. ఆ కొబ్బరి నీళ్లను ప్రసాదంగా తాగేయండి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా నియంత్రణలోనే ఉంటుంది. సో అస్సలు ఆలోచించక్కర్లేదు, హాయిగా కోకోనట్ వాటర్ తాగేయండి.

నవరాత్రి టైంలో ఏం ఫుడ్ తినాలి, ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి అని చెప్పి చాలా మంది కంగారు పడిపోతుంటారు. మరి అలాంటి వారి కోసమే ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం. పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొంచెం సైంధవ లవణం, పింక్ సాల్ట్ అండి, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయతో కలిపి తినే అలవాటు చాలా ప్రాంతాల్లో ఉంటుంది. మరి పచ్చి కొబ్బరిలో 15 గ్రాములు మాత్రమే కొవ్వు ఉంటుంది, 160 మిల్లీగ్రామ్స్ పొటాషియం, 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండడంతో ఇవి నవరాత్రులలో తినడానికి ఒక మంచి ఆప్షన్. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది కదా, దీనివల్ల మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు తాగడమే కాదు, ఆ పచ్చి కొబ్బరిని కూడా ఇలా మనం ఫిట్నెస్ కోసం వాడేసుకోవచ్చు అన్నమాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: స్టూడియో క్లాక్ లో సమయం అయితే పరిగెత్తేస్తోంది. 12 గంటలు దాటి 55 నిమిషాలు. ఈట్ ఫిట్ వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి పండగ టైంలో ఇంకేం తినచ్చు, ఈ కొబ్బరితో మా బొజ్జ నిండదు అని అంటారా? నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్స్, అక్రూట్ అండి, ఇలాంటివి నవరాత్రులలో ఉపవాసం ఉండేవారికి చాలా మంచిది. ఆకలిని ఆపుతాయి, అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. బాదం పప్పు నానబెట్టి పైన పొట్టు తీసి తింటే మంచిదని న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్తున్నారు. బాదంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం ఉండడం వల్ల శరీరం ఎక్కువసేపు ఆకలిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నమాట. రోజుకి ఒక 5 తింటే చాలా మంచిది.

ఈ ట్వీట్ లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, నవరాత్రులలో ఎలాంటి ఫుడ్ తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది, అలాగే ఉపవాసం చేస్తుంటే కూడా ఏది తినచ్చు అని చెప్పి కాస్త ఆలోచిస్తాం కదా. మరి వాల్నట్స్, ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పుష్కలంగా ఉన్న పవర్ హౌస్ ఈ అక్రూట్లు. బలంతో పాటు ఫోకస్డ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇక కిస్మిస్లలో కూడా సహజ సిద్ధమైన తీపి ఉండడం వల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఐరన్ కూడా అందుతుంది మన శరీరానికి. డేట్స్, ఖర్జూరం పళ్ళు ఐరన్ పొటాషియంతో పాటు తక్షణ శక్తిని ఇస్తాయి, కడుపుని నింపుతాయి. అలాగని బోల్డ్ తినేయకూడదు మరి, 4-5 ఖర్జూరాలు సరిపోతాయి. మీరు ఒక డ్రై ఫ్రూట్ బౌల్ తయారు చేసుకోవచ్చు తెలుసా, 4 ఖర్జూరాలు, 5 వాల్నట్స్, సన్నగా కట్ చేసిన 5 బాదంలు, 5 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు బాగా కలిపేసి తినేయండి. కనీసం 2 గంటలు ఆకలిని తట్టుకోగలరు, ట్రై చేసి చూడండి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: నవరాత్రులలో హెల్దీ ఫుడ్ గా మనం కొబ్బరికాయ తినడం ఎలా ఉపయోగపడుతుంది దాని

వల్ల మనం బరువు ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు ఇప్పుడు దొరికే జామకాయ, సీతాఫలం, అరటిపండు, బొప్పాయ ఇలాంటి పళ్ళు కూడా తినచ్చు. ఉపవాసం అంటే ఆ భగవంతు

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోన్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమాపేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్-11 టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్టంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _ HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్.

చేయండి. ప్రజల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ది చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 బాలికల రాష్టస్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాలను నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పీ నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాల వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21న లింగంపేటలోని స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బుల్లారంలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యాంశాలు

0: మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నవరాత్రి, అమ్మవారి 9 రూపాల శక్తి మనందరికీ ఎలా స్ఫూర్తినిస్తుందో, ఈరోజు చైతన్య స్ఫూర్తిలో కూడా 9 మంది వ్యక్తులు, 9 మంది మహిళామూర్తులు గురించి సామాన్యంగా ఉంటూ అసామాన్యంగా వారు ఏం సాధించారో మాట్లాడుకుందాం. బయట నుంచి మనందరం భోజనం తెప్పించుకుంటాం ఎప్పుడో అప్పుడు, ప్లాస్టిక్ డబ్బాలలో వస్తాయి. ఈట్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో కాబట్టి పడేస్తాం కూడా, కానీ ఆ ప్లాస్టిక్ పుడమికి ఎంతో చేటు చేస్తుంది. బెంగళూరుకు చెందిన ధన్విత, శ్రీనిధి, భరత్లు కూడా ఈ ప్లాస్టిక్ని చూసి, అమ్మో మన పుడమి ఏమవుతుంది అని చెప్పి ఆలోచించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఆపాలనుకున్నారు. సరికొత్త పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ తీసుకొచ్చారు. దీంట్లో ఆక్వస్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఇది పదార్థాలు చిందనీయదు, వేడిగా కూడా ఉంటుంది, బయోడిగ్రేడబుల్ కూడా. 400,000 కిలోల ప్లాస్టిక్ వాడకం తగ్గించారు ఈ ముగ్గురు కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. అయినా అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.
2: ఆహా, ఒరే వెంకటేశ్, ఇలా ఏ రద్దరు

నవరాత్రులలో నవదుర్గల్లాంటి చైతన్య స్ఫూర్తి మనందరిలో స్ఫూర్తిని నింపిన మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో. మరి రాహి బాయ్ పోపేరే గ్రామంలో హైబ్రిడ్ విత్తనాలు రావడం చూశారీమె. స్కూల్ గడప కూడా తొక్కని రాహిబాయ్ ఆలోచించారు. హైబ్రిడ్ విత్తనాలకు నో చెప్పి సహజమైన 116 విత్తనాలను దాచారు. 116 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఒక సీడ్ బ్యాంక్ లో తొలిగా 2-3 విత్తన రకాలతోటి మొదలుపెట్టారు ఈ సీడ్ బ్యాంక్ ని. ఇప్పుడు 116 విత్తన రకాలతో దేశమంతా అచ్చరు వందేటట్టు చేసిన రాహిబాయికి 2020లో పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

క్లాక్ లో సమయం 1 గంట దాటి 28 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గ లాంటి 9 మంది మహిళల గురించి. ఇంట్లో డస్ట్బిన్ లేకుండా 5 సంవత్సరాల నుంచి శుచిగా శుభ్రంగా జీవితం గడుపుతున్నారు. ఇంపాసిబుల్! అసలు ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. డస్ట్బిన్ లేకుండా ఏ ఇల్లన్నా ఉంటుందా అని అంటారా? కానీ పాసిబుల్ అంటున్నారు సోనికా భాసిన్. తన కొడుకి బట్ డైపర్స్ వేయడం మొదలుపెట్టారు. పీరియడ్ సమయంలో ఆమె స్వయంగా మెన్స్ట్రువల్ కప్ ని ఎంచుకున్నారు. ఇక ఒక మట్టి కుండలో పళ్ళు కూరగాయల చెత్త అంతా వేసేసి కంపోస్ట్ గా వాడుతున్నారు. ఇతర చెత్తలను రీసైకిల్ చేస్తున్నారు. బట్ట సంచులలో సామాన్లు కొనుక్కుంటున్నారు. సో పాసిబిలిటీ ఉన్నట్టేగా. అయినా 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్ లేదు అంటే ఆవిడ చాలా అత్యద్భుతంగా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేశారన్నట్టే కదా.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. వేద సర్ఫరే, వయసు 7 ఏడాది 9 నెలలే. మరి ఇంత చిన్న పిల్ల ఏం సాధించిందని చైతన్య స్ఫూర్తిలో చెప్తున్నారంటారా? ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది ఈ చిన్నారి. మాటలే సరిగ్గా రావు, ఏం చేసి ఉంటుంది అని అంటారా? 100 మీటర్ల దూరాన్ని 10:08 సెకండ్లలో ఈదేశి, ఎస్, స్విమ్ చేసి రికార్డ్ సృష్టించింది. నిజమే, వయసు ఒక సంఖ్య మాత్రమే.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గల రూపాలలో 9 మంది మహిళలు సాధించిన విజయాల్ని. అందులో 1 ఏడాది 9 నెలల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. ఇక సిక్కింకు చెందిన అపరాజిత రాయ్ 8 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే ఆమె కల. తొలిసారి యూపీఎస్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. కానీ బాధపడలేదు, ఏం పర్వాలేదు, నేను అడుగు ముందుకే వేయాలి అని చెప్పి అనుకున్నారు. తొణకకుండా బెణకకుండా బలంగా ఆ అడుగు వేశారు. తర్వాత 2 సార్లు తనను తానే మెరుగుపరుచుకుంటూ పాస్ కూడా అయిపోయారు. ఈరోజు సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా అపరాజిత సేన్ పనిచేస్తున్నారు. సూపర్ అనిపిస్తుంది కదా.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. హే, మరోసారి చెప్తున్నారు ఏంటి అని అంటారా? ఈసారి వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది ఎవరో తెలుసా? 94 సంవత్సరాల భగవానీ దేవి, 94 ఇయర్స్. అసలు అన్ని రోజులు బతికుండడమే, అది కూడా ఆరోగ్యంగా, అదే ఒక పెద్ద రికార్డ్ అంటే. ఈవిడ సరి

కొత్తగా కొన్ని రికార్డ్స్ సృష్టించారు. ఏంటో తెలుసా, బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. గోల్డ్ మెడల్ 94 ఇయర్స్ ఆవిడకి రావడం ఏంటి అని చెప్పి అనిపిస్తోంది కదా. ఫిన్లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల పరుగు పందెం 24.74 సెకండ్స్ 24.74 సెకండ్స్ లో పూర్తి చేసి, ఆహా ఏంటా పరుగు, అవి కాళ్లేనా, అసలు ఏంటిది అని చెప్పి అందరూ కాళ్లకి దండం పెట్టారట ఆ పరుగు పందెం అయిపోగానే. అది ఇది ద మ్యాటర్ అని చెప్పి భగవానీదేవి ఊరుకోలేదు. షార్ట్ పుట్ డిస్కస్ త్రోలలో కాంస్య పతకాలు కూడా సాధించారు. ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్. అసలు ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనడం కాక ఇంకేమనొచ్చు చెప్పండి.

0: రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 45 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి నవరాత్రులు కాబట్టి నవదుర్గల్లాంటి మహిళా మణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ చైతన్య స్ఫూర్తిలో. శ్రేయువి మెహతా ఫరీదాబాద్ అమ్మాయి, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలన్నదే ఈ అమ్మాయి జీవితాశయం. కేలాదేవ్ నేషనల్ పార్క్లో పీహెన్స్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు లండన్లో ఆమెకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. అది కూడా ఈ నెల అందించబోతున్నారు లండన్లో. ఇంతకీ ఆమె వయసు ఎంతో తెలుసా? 9 సంవత్సరాలు. అండర్ 10 ఇయర్ కేటగిరీలో ఈ పురస్కారం అందుకోబోతున్న శ్రేయువి మెహతాకు శుభాభినందనలు.

తన ఊడ్చిన బ్యాంక్ ఆఫీస్లోనే స్వీపర్ నుంచి జనరల్ మేనేజర్గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఎవరు ఇంతకీ అని అంటున్నారా? పూణేలోని ప్రతీక్ష తోండ్వాల్కర్. చిన్న వయసులోనే పెళ్లి, ఆ తర్వాత వైధవ్యం. కొడుకుని పోషించడానికి ఒక బ్యాంక్లో ఊడ్చి ఫర్నిచర్ తుడిచే శ్రామికురాలిగా మొదలైన ప్రస్థానం. రాత్రులు చదువుకుని అదే బ్యాంక్లో ఇప్పుడు ఆమె జనరల్ మేనేజర్గా ప్రమోషన్ అందుకున్నారు. ఈమె జీవితం చూస్తే మనకి ఎంత స్ఫూర్తిదాయకం కదా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చుండొచ్చు, అవన్నింటినీ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్లాలి, నేనేదన్నా అవ్వాలి, నా వల్ల నా కొడుకు కూడా బాగా చదువుకోవాలి అని అనుకున్నారు. కాబట్టే ఈరోజు అదే బ్యాంక్లో ఆవిడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.

మధ్యప్రదేశ్కు చెందిన అంజలి సోంధియా 16 సంవత్సరాలకే ఈ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. కానీ వాళ్ల అమ్మ ఆపేసింది. ఇది వయసు కాదు, తను కన్న కలలు నిజం చేసుకోవాలి అని చెప్పి అంజలితో నిలబడింది, పోరాడింది కుటుంబంతో. ఎన్నో కష్టాలకు ఓర్చి అంజలి 4వ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేసి తమ గ్రామం నుంచి తొలి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబోతోంది ఈ నెల. అద్భుతం అనిపించటం లేదు? నవదుర్గలు, శక్తి స్వరూపిణులు మన మధ్య ఉన్నవారు ఎందరో. మహిళా సాధికారతకు, శక్తికి వీరి మొక్కవోని సంకల్పానికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. 7 వయసున్న పాప నుంచి 94 సంవత్సరాల ప్రౌఢ వరకు శక్తికి నిర్వచనాలే.

లు ఉల్లాసంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పేరంటాలు, బొమ్మల కొలులతో పాటు అమ్మవారిని 9 రోజులు వివిధ రూపాలతో పూజిస్తారు. ఆయుధ పూజ కూడా చేస్తారు. మరి ఆ బొమ్మల కొలువుకున్న ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. రకరకాల బొమ్మల్ని మెట్లలాగా చేసి వివిధ ఆకారాలలో అందరినీ పిలుచుకొని ఆ బొమ్మల్ని కొనుక్కొచ్చి వాళ్ళు అందరూ అందంగా అలంకరిస్తారు చూడండి. అది అసలు చూడాలనిపిస్తూ ఉంటుంది. పక్కింట్లో వాళ్ళు ఎలా అలంకరించుకున్నారో వారికంటే నేను బాగా చేయాలి అన్న ఉత్సాహం కూడా మనందరిలో ఉంటుంది.

ఒకటే పండగ కానీ సాంప్రదాయాలు ఎన్నో. అలా మన దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను రకరకాలుగా ప్రాంతాల వారీగా కూడా జరుపుకుంటాము. ఇక గుజరాత్లో జరుపుకునే నవరాత్రులలో అయితే దాండియాకి చాలా ప్రాముఖ్యత. ప్రపంచవ్యాప్తంగా ఈ దాండియా ఆట ఆడతారు. రెండు చిన్న వెదురు కర్రలతో ఆడుతూ మధ్యలో దీపం పెట్టి దాని చుట్టూ లయబద్ధంగా ఆడే దాండియా రాస్లో అమ్మని నృత్యం దర్శయామి అన్న పూజా విధానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా తయారై ఈ దాండియా కోసం వెళ్తూ ఉంటారు.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మెలోడీ టైం లో మనం మాట్లాడుకుంటున్నాం మన దేశ వ్యాప్తంగా నవరాత్రులు ఎలా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ ఇక్కడ దుర్గాదేవి ప్రతిమలను నిలబెడతారు. దీంట్లో ధాక్ అనే బెంగాల్ సంప్రదాయ డ్రమ్ లాంటివి వాయిస్తారు. భక్తుల చేతుల్లో నోటితో పొగపాత్రను ధూపం వేసి అలాంటి వాటిని పట్టుకుని నృత్యం చేస్తారు. దీన్నే ధునుచి నాచన్ అంటారు. మీకు తెలుసా, బెంగాల్లోని దుర్గాపూజకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కింది. వావ్ అనిపిస్తుంది కదా, నిజంగా అబ్బురమే. ఎందుకంటే ఒక పూజకు, ఒక పూజా విధానానికి, ఒక ప్రాంతం వాసులకు యునెస్కోలో చోటు దొరకడం చాలా అద్భుతం. మరి వెస్ట్ బెంగాల్లో మరొకటి కూడా చేస్తారు, అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం దేశవ్యాప్తంగా జరిగే దసరా పండగ ఉత్సవాలను ఏ ఏ ప్రాంతాల వారు ఎలా జరుపుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఇంకొక విషయం ఉంది చెప్తానన్నాను కదా, పశ్చిమ బెంగాల్లో అమ్మవారిని కొలిచే విధానం కాస్త తేడాగా, అంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. దుర్గా అమ్మవారి ప్రతిమలను నిలబెట్టారు. నిలబెట్టాక చివరి రోజు ఏం చేస్తారు, స్త్రీలందరూ ఒక వైట్ కి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీరలు కట్టుకుని ఒకరికొకరు సింధూరాన్ని ఆత్మీయంగా ముఖాలకి పూసుకుంటారు. దీన్నే సింధూర్ ఖేలా అని కూడా అంటారు. ఈ సింధూర్ ఖేలా తర్వాత ఆ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్తారు. ఎందుకు ఈ సింధూర్ ఖేలా అంటే, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం కోసము మేము పెట్టుకుంటున్నాము, మా ఏమంటారు లైఫ్ పార్ట్నర్స్ అందరికీ కూడా హెల్త్ బాగుండాలి, వారు ఎన్నో రోజులు అంటే మాతో మేమందరం కలిసిమెలిసి ఉండాలి, మా రిలేషన్షిప్స్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఇది అమ్మవారి ప్రసాదంగా ఈ సింధూర్ని వారందరూ అలంకరించుకుంటారట.

వివిధ రకాలుగా జరుపుకున్నా మనందరము కలిసికట్టుగా ఒకరమే, భారతీయులమే అని అనుకోవడమే మనలోని ఔన్నత్యం. ఇన్ని సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్కరం గౌరవిస్తూ ఉంటాం కదా. మరి మైసూర్లో జరిగే దసరా గురించి చెప్పక్కర్లేదు, మాటలు సరిపోవు. నాద హబ్బ రాష్ట్ర పండగగా పిలుస్తారు దసరాని. కడ 9 రోజులు 100కు పైగా విద్యుత్ దీపాలతో మైసూర్ ప్యాలెస్ ని అలంకరిస్తారు. రాజకుటుంబీకులు దర్బార్ నిర్వహిస్తారు విజయదశమి రోజున. ఇక అలంకరించిన ఏనుగు మీద 750 కేజీల బంగారు అంబారీతో గోల్డెన్ హౌడా అంటారు చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్యాలెస్ నుంచి బన్నీ మండప్ వరకు ఊరేగిస్తారు. అసలు ఊహించండి, 750 కేజీల బంగారు అంబారీ. మనము ఇలాంటివంటే మనకి తెలిసి ఉండొచ్చు, టీవీలో చూసుండొచ్చు, కానీ ఊహించుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ తెలంగాణలో మనమేమో బతుకమ్మ ఆడతాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూజలు, నైవేద్యాలు, పేరంటాలు, ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత. మరి పండగను ఇలా జరుపుకోవాలి, ఇంతే ఆనందంగా జరుపుకోవాలని అనిపించడం లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా వేడుకల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కర్ణాటకలో యక్షగాన ప్రదర్శనలు కూడా జరుగుతాయి. ఏముంటాయి ఆ ప్రదర్శనలు అంటే, ఇతిహాసాలు పురాణాల ఆధారంగా జరిగే ఈ నాటక ప్రదర్శనలు అందరూ ఉత్సాహంగా చూస్తారు. దసరా కుస్తీ పోటీలు, బొమ్మల కొలువుని వీరు బొంబే హబ్బా అని అంటారు. వీటన్నిటితో కర్ణాటక అంతా సందడిగా

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53 మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మన దేశ రాజధాని ఢిల్లీ అలాగే పరిసర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ లో దసరా సంబురాలు ఎలా జరుపుకుంటారో తెలుసా? రామ్లీలా రావణ్ దహన్ పేరిట రామాయణాన్ని తిరిగి ప్రదర్శించి విజయదశమి రోజున రావణ దహనం చేస్తారు. ఇది చూడడానికి మైదానంలో చాలా మంది వచ్చేస్తారు. వచ్చి చప్పట్లతోటి రావణ దహనం కాగానే కోలాహలంతో నృత్యం చేస్తారన్నమాట. అది ఒక సరదా సంబురం ఢిల్లీలో జరుపుకునేది.

దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే నవరాత్రులని మనందరము ఆనందంగా ఆస్వాదిద్దాం. భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో అమ్మవారిని ప్రార్థిద్దాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలుగా వస్తుంది. మరికొద్ది సేపట్లో
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా సరిగమలు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం బొంబాయి రవి.

0: కార్యక్రమంలో తర్వాత పాట స్వర్ణకమలం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగా హెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు నాకు నచ్చావు, ఈ చిత్రం కోసం చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఆర్య. ఈ చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట బాలు. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

తర్వాత పాట నువ్వే కావాలి ఈ చిత్రం కోసం. శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్తిని పూర్ణిమ పాడిన పాట, చంద్రబోస్ గీతరచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట శ్రీమంతుడు, ఏ చిత్రం కోసం, సాగర్ సుచిత్ర పాడిన పాట, రామజోగి శాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట శైలజారెడ్డి అల్లుడు ఈ చిత్రం కోసం. సత్యవతి పాడిన పాట కాసర్లశ్యాం గీతరచన, సంగీతం గోపీసుందర్.

నిన్ను కోరి ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట, రామజోగి శాస్త్రి గీత రచన, సంగీతం గోపీ సుందర్.

విరూపాక్ష ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, కృష్ణకాంత్ గీత రచన, సంగీతం అజనీష్ లోక్నాథ్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం కోసం నకాష్ అజీజ్ జాస్మిన్ శాండిల్స్ పాడిన పాట, దేవిశ్రీప్రసాద్ గీత రచన, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడెలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారి మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ

రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద చల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు, తీవ్రవాద భావాలున్న పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని, తెలంగాణ హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్, ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ముందుపెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరువు సమీక్షకు సీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు, కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు, ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14న 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్కి ఓఎంఆర్ ప్రతులు బోర్డు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ, సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరజించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.

0: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హక్కు సంస్కరణలు మన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
1: రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుముల మెరుపులు, ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 15 నుంచి 18వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బతుకమ్మ పండుగ ప్రత్యేక రైలును బతుకమ్మ ఎక్స్ప్రెస్ పేరుతో రెగ్యులరైజ్ చేయాలని సిర్పూరు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్బాబు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: శ్రీ కిషన్ రెడ్డి గారిని మరియు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని, ఇతర పెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
1: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
3: సైన్స్ సిస్టమ్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఒక 50 గ్రూప్లలో ఉంటాను. ఇంతకు ముందు పనిచేసిన పోలీస్ విలేజ్ గ్రూప్ లో యాడ్ చేసారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్ గ్రూప్లలో కొన్ని ఇద్దరు ఉంటారు. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ లా ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసింది అనుకో, ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
1: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాం గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: నేను ఇక్కడే ఉన్నా
5: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
4: బుర్రని చార్జ్ చేయి.
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
5: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడు ఎలా మరి?
5: ఉందిగా ఫ్రీ వైఫై.
7: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బతుకమ్మ పాటలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, 6 పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్8 ఆంగ్లంలో వాడతారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు 13/10/2026 మంగళవారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని అంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తరంగిణి. ఈ కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ వింటారు.

అనంతరం భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి ఆరోగ్య అమృతం శీర్షికన గాల్ బ్లాడర్ పిత్తాశయం సమస్యలు మరియు అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష, ఈ అంశంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణీత్ రాజ్ పటేల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజకార్యం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ, 10:30 చిత్రసీమ, 12:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు, ఇక 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9 హైదరాబాద్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇంకా రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.

0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182981642.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో
5: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జీ స్వప్న మరియు బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు వింటారు.

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో స్వప్న మరి బృందం పాడిన బతుకమ్మ పాటలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో విజయ మరియు బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు.

0: ఇంతవరకు విజయ మరియు బృందం పాడిన బతుకమ్మ పాటలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: ఇంతటితో జనప్రియ సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ 2027 బ్యాచ్ ద్వారా 365 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులకు 234, మహిళా అభ్యర్థులకు 26 నావిక్ ఖాళీలను కేటాయించారు. అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 68 యాంత్రిక్ ఖాళీలను, 20 హైజినిస్ట్ ఖాళీలను, 25 ఇతర నావిక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 365 ఖాళీలు. నావిక్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10th పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. హైజినిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ఐటీఐ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత Stage 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indiancoastguard.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 21 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో 641 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 27, పర్సనల్ అసిస్టెంట్ 206, జుడిషియల్ అసిస్టెంట్ 174, ప్రాసెస్ సర్వర్ 92, ప్యూన్ 142. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్యూన్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి 10th తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో కనీసం నిమిషానికి 110 పదాలు, టైపింగ్ లో నిమిషానికి 40 పదాల వేగం కలిగి ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో 100 పదాలు, టైపింగ్ లో 40 పదాల వేగం కలిగి ఉండాలి. జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూన్ 1, 2026 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 4 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HIL వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏరోనాటికల్ విభాగంలో 2, కెమికల్ విభాగంలో 2, సివిల్ విభాగంలో 7, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 21, మెకానికల్ విభాగంలో గరిష్టంగా 78, మెటలర్జీ విభాగంలో 3, ప్రొడక్షన్ విభాగంలో 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్ లేదా ఫుల్ టైం ప్రాతిపదికన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ hallindia.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 అక్టోబర్ 2026. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగ సమాచారం విన్నారు.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
5: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी

0: आज अपनी तरफ से अभिनंदन कर।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా

0: మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవ సే దేశ సేవ అనే నినాదంతో అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize there's no country in the world which will probably double their GDP.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు 15వ తేదీకి

0: వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖెల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు పెట్టుబడులు, ధరల నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ధి చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగుల ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం మరియు ఆరుతడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ముందుగా ఎల్నినో ప్రభావం మరియు ఆరుతడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
1: ఎల్నినో ప్రభావంతో వేసుకున్న ఆరుతడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియచేయటానికి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు ఎలా సాధించాలో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ నాయక్ గారు.
2: సో నమస్కారం సార్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులందరికీ కూడా ఒక అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితి, దాన్నే మనం ఎల్నినో ప్రభావం అని కూడా అంటారు. దానితోటి చాలా రకాలైనటువంటి మనోవేదన కానీ ఆర్థికంగా కూడా రైతు సోదరుడు నష్టపోతున్నాడు. సో దాని గురించి ఈరోజు మనము వివరించుకొని వివిధ ఆరుతడి పంటల్లో కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకొని అధిక దిగుబడులు సాధించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
1: ప్రస్తుత పరిస్థితులలో ఆరుతడి పంటలలో ఎలాంటి కీటకాలు ఆశించే అవకాశం ఉంది, వాటిని రైతులు ఎలా నివారించుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో వివరిస్తారా?
2: ముఖ్యంగా రైతు సోదరులు తెలియజేసుకుంది

0: అంటే మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కానీ, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ, ఈ యొక్క ఎల్నినో ప్రభావంతో మనం ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ఆరుతడి పంటలను వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటలు అంటే ఏంటి అంటే, సో తక్కువ వర్షపాతం నమోదైనా కూడా దాని యొక్క వేరు వ్యవస్థ, అంటే ఈ యొక్క పంటల యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది దృఢంగా ఉండడం వల్ల, తక్కువ వర్షపాతం ఉన్నా కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి నీటిని, భూమిలో ఉన్నటువంటి నీటిని వినియోగించుకొని అత్యధిక దిగుబడులను ఇస్తాయి. వీటినే మనం జనరల్గా ఆరుతడి పంటలు అంటాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా మనం కందులు, పెసర్లు, బబ్బర్లు, అదేవిధంగా మినుములు, అదేవిధంగా పొద్దుతిరుగుడు, ఆముదు, ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా మనము ఆరుతడి పంటలన్నీ కూడా మనం భావించుకోవచ్చును. ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ఆరుతడి పంటలను వేసుకున్నాడు. సో ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి కీటకాలు వస్తాయి. ఒకటి కొరికి నములే భాగాలు కలిగినటువంటి కీటక పురుగులు, రెండవది రసం పీల్చే పురుగులు అని కూడా మనం వర్గీకరించవచ్చును. ఈ యొక్క కొరికి నములే ముఖ భాగాలు కలిగినటువంటి కీటకాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి ఆకులపైన చిల్లులు వేయడం కానీ, ఈ యొక్క కాండాన్ని కొరికి వేయడం కానీ, అదేవిధంగా పుష్పాలను కొరికి వేయడం కానీ, అదేవిధంగా కాయలను కొరికి వేయడం వల్ల కానీ అత్యధిక నష్ట పరిమాణాన్ని కూడా మనం చూడగలుగుతాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు, సో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఏం చేస్తాయి, తన యొక్క ముఖ భాగాలను ఒక గుట్టంలాగా అమర్చుకొని వాటిని ఈ యొక్క పంట చేల లోపల చొప్పించుకొని అది రసాన్ని పీల్చడం వల్ల ఈ యొక్క వంకెర పోవడం కానీ, పత్రహరిత శాతం తగ్గడం కానీ, దీనివల్ల అత్యధిక దిగుబడి అనేటువంటి తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రెండు రకాల మనం కీటక పురుగులను గనక మనం సమర్థవంతంగా సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి మనం గనక నివారించుకున్నట్లయితే అత్యధిక దిగుబడులు సాధించుకోవచ్చని నేను రైతు సోదరులకు సూచిస్తున్నాను.
1: ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో రైతులు వారు వేసుకున్న పంటలలో ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను ఎలా పాటించాలి, మరి వాటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయి?
0: ముఖ్యంగా మనం రైతు సోదరులు చూసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ముఖ్యంగా ఏంటిదంటే, మనం యొక్క కీటకం యొక్క దాని యొక్క నష్ట పరిమాణ శాతాన్ని బట్టి, అంటే 5% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఒకవేళ కనుక 100 మొక్కలు ఒక పొలం లోపల చూసుకున్నట్లయితే 5 మొక్కల పైన ఈ యొక్క చిల్లులు పడడం కానీ, అదేవిధంగా వంకెర తిరగడం కానీ, ఆకులు ఈ విధంగా మాడిపోవడం కానీ, ఇట్లాంటి నష్ట పరిమాణాన్ని గనక రైతు సోదరులు గనక గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను కూడా కంపల్సరీ ఖచ్చితంగా పాటించుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాంత్రిక పద్ధతులు కానీ, జీవ నియంత్రక పద్ధతులు కానీ, అదేవిధంగా రసాయనిక పద్ధతులు కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పద్ధతులు మనం వాడుకొని వాటిని క్రోడీకరించుకొని వాటిని అనుసంధానం చేసుకొని ఈ యొక్క కీటకం యొక్క నష్ట పరిమాణ శాతాన్ని బట్టి వాటిని గనక అవలంబించుకున్నట్లయితే మనం ఈ కీటకాలను మనం ముఖ్యంగా నివారించుకోవచ్చును. వాటినే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు కూడా అని అంటాం. సో దీనివల్ల ముఖ్యంగా మనకు రైతు సోదరులకు ఏమవుతుంది, తక్కువ పంట ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని సాధిస్తాడు. ఎందుకంటే రసాయనిక పురుగు మందుల పైన తక్కువ ఆధారపడడం వల్ల, రసాయనిక పురుగు మందులు తక్కువ వాడుకోవడం వల్ల ఏమవుతుంది, పంటకు అయ్యేటువంటి ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. సో దానివల్ల అత్యధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందని కూడా నేను రైతు సోదరులకు సూచిస్తున్నాను.
1: వివిధ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా రసం పీల్చే కీటకాలను ఏ విధంగా నివారించుకోవచ్చు రైతులు?
0: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరుడు ఫస్ట్ అవలంబించినటువంటి అస్త్రం ఏంటిదంటే విత్తన శుద్ధి. సో విత్తన శుద్ధిని మనం గనక చూసుకున్నట్లయితే, మనము ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందును కానీ, అది జీవ శిలీంద్ర నాశిని, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరోసిన్స్ అనేటువంటి మందును కానీ 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి గనక పట్టించి మనం భూమి లోపల వేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధులు కలిగించేటువంటి సూక్ష్మజీవుల నుంచి రక్షించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీటక పురుగులకు నివారించుకోవడానికి మనం ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటి ద్రావణాన్ని 48 FS అనేటువంటి మందును దాదాపు మనము 8 ml ఒక కేజీ విత్తనానికి కానీ, అదేవిధంగా థయామిథగ్జమ్ అనేటువంటి మందును 30 FS అనేటువంటి పురుగు మందును మనం ఈ యొక్క విత్తన శుద్ధికి కూడా వాడుకోవచ్చు. దాని యొక్క మోతాదు గనక మనం చూసుకున్నట్లయితే 12 ml ఒక కేజీ ఒక కిలో విత్తనానికి గనక పట్టించుకుని మనం పంట పొలాల లోపల మనం వేసుకున్నట్లయితే దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు వచ్చేటువంటి ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా అన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పంటను విత్తుకున్న తర్వాత కానీ, లేదా పంట మొక్కలను గనక మనం ప్రధాన పొలం లోపల నాటుకున్న తర్వాత, ఎప్పుడైతే 2 ఆకుల దశలో కానీ 3 ఆకుల దశలో కానీ రైతు సోదరులు గనక ఈ యొక్క గుడ్డు దశను గనక గమనించినట్లయితే, లేదా చిన్న చిన్న చిల్లులను గనక రైతు సోదరులు గమనించినట్లయితే వేప నూనె అటువంటి మందును ఖచ్చితంగా 2వ అస్త్రంగా భావించుకోవాలి. దానిలో భాగంగా ప్రస్తుతంగా మనం చూసుకున్నట్లయితే 10,000 PPM కానీ 1,500 PPM కానీ 3,000 PPM అనేటువంటి గాఢతలు ఉంటాయి. సో దాంట్లో 1,500 PPM

దాదాపు 3 ml ఒక లీటర్ నీటికి కలుపుకొని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట యొక్క చిన్న దశలో వచ్చేటువంటి గుడ్డు దశను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా అవే కాకుండా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిగురు అట్టలను కూడా మనం వాడుకొని ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చును. జిగురు అట్టలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పసుపు జిగురట్టలు కానీ, నీలిరంగులో ఉన్నటువంటి జిగురట్టలు కానీ, తెలుపు రంగు జిగురట్టలు కానీ మనం మన పంట పొలాల లోపల అమర్చుకొని ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పసుపు రంగు జిగురట్టలు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమలను కూడా మనం ఎక్కువగా ఒడిసి పట్టుకుంటాయి. అదేవిధంగా నీలిరంగు తామర పురుగులను, అదేవిధంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి జిగురట్టలు ముఖ్యంగా ఈ యొక్క తామర పురులు కూడా ఒడిసి పట్టుకుంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లే ఇవే కాకుండా మనం ముఖ్యంగా కొరికినములే భాగాలు కలిగినటువంటి రెక్కల జాతి పురుగు, లద్దె పురుగు కానీ, కాండం తొలుచు పురుగు కానీ, కాయ తొలుచు పురుగు కానీ, ఇటువంటి పురుగుల యొక్క వాటి యొక్క ఆడ జీవులను, మగ జీవులను మనం నియంత్రించుకోవడానికి ముఖ్యంగా లింగాకర్షక బుట్టలను కూడా మనం అమర్చుకోవచ్చును. ఈ లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 లేదా ఎకరానికి 10 మనం పంట పొలంలో ఈ యొక్క పురుగు ఉందా లేదా తెలుసుకోవడానికి మనం 4 ఒక ఎకరం పొలానికి, అదేవిధంగా వాటిని అరికట్టుకోవడానికి మాత్రం మనం 10 వరకు 1 ఎకరం పొలానికి గనక అమర్చుకున్నట్లయితే వాటిని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎర్ర పంటలు కూడా మనం వాడుకోవచ్చును. ఎర్ర పంటలు ఏ విధంగా వాడుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి రెక్కల జాతి పురుగులు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధాన పొలం కంటే ఇతర జాతి పంట మొక్కలపైన ఎక్కువగా ఆశించి వాటిపైన గుడ్లు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. సో కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా మీరు గనక ఈ యొక్క లద్దె పురుగులు గమనించినట్లయితే లద్దె పురుగులు ముఖ్యంగా ఆముదం మొక్కలపైన ఎక్కువగా ఆకర్షించబడతాయి. సో ఈ ఆముదం మొక్కలను 50 వరకు గనక మనం పెట్టుకున్నట్లయితే ఈ యొక్క లద్దె పురుగులు వాటిపైకి చేరిపోయి గుడ్లను పెట్టడం కానీ లేదా వాటిని తినడం కానీ ఆరంభిస్తాయి. సో అప్పుడు రైతు సోదరుడు వాటిపైన ఒక రసాయనిక పురుగు మందును పిచికారీ చేయడం కానీ లేదా వాటిని మన యాంత్రిక పద్ధతుల ద్వారా కూడా నాశనం కూడా మనం చేసుకోవచ్చును. సో ఈ విధంగా ఎర్ర పంటలు, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కాండం తొలచు పురుగును కూడా మనం నివారించుకోవచ్చును. సో బంతి మొక్కలను కూడా మీరు పెట్టుకోవచ్చును. బంతి మొక్కలు గనక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క హెలికోవర్ పార్మిజెరా అని కూడా అంటాం, దాని యొక్క శాస్త్రీయ నామం, అది కూడా ఆకర్షితమై అది కూడా గుడ్లు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క బంతి మొక్కలపైన కూడా రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం లేదా బంతి మొక్కలు నాశనం చేయడం వల్ల ఈ యొక్క కాండం తొలుచు కానీ లేదా కాయ తొలుచు పురుగును కానీ మనం నివారించుకోవచ్చును. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సమగ్ర సస్య రక్షణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ మనం మొదటగా చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి, 2వది వేప కషాయాన్ని వాడుకోవడము, 3వది జిగురట్టలను వాడుకోవడము, 4వది లింగాకర్షక బుట్టలను వాడుకోవడము, 5వది ఎర్రపంటలను కూడా మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క ఇటువంటి సమగ్ర సస్య రక్షణ చర్యలను వాడుకున్నట్లయితే ఈ యొక్క కీటకం యొక్క నష్ట పరిమాణ శాతాన్ని కూడా మనం తగ్గించుకుని అత్యధిక దిగుబడులను సాధించవచ్చును. అదేవిధంగా రైతు సోదరులు కనుక చూసుకున్నట్లయితే ఇక ఈ యొక్క సమగ్ర సస్య రక్షణ చర్య పద్ధతుల ద్వారా మనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఒక లాస్ట్ మనం ఒక అస్త్రంగా మనం ఈ యొక్క రసాయనిక పురుగు మందు ద్రావణాన్ని కూడా వాడుకొని మనం ఈ యొక్క పురుగులను కూడా నివారించుకోవచ్చు. అంటే ఈ యొక్క పంటను బట్టి, పంటలో వచ్చేటువంటి కీటకాన్ని బట్టి కూడా మనము ఈ యొక్క పురుగు మందులను మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా రసం పీల్చే పురుగులకు మనం చూసుకున్నట్లయితే ఇమ్డాక్లోప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.5 ml ఒక లీటర్ నీటికి, అదేవిధంగా థయామిథాక్సమ్ అనేటువంటి మందును 0.2 గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాండం తొలుచు కానీ, అదేవిధంగా కాయ తొలుచు పురుగులకు కానీ మనం చూసుకున్నట్లయితే క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 ml ఒక లీటర్ నీటికి కానీ, అదేవిధంగా ఫ్లూ బెండిమైడ్ అనేటువంటి పురుగు మందును 0.2 ml ఒక లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంతేకాకుండా మనకు రైతు సోదరులకు అతనికి దగ్గరలో కానీ ఒకవేళ కనుక బదనికలు అనేటువంటి ఉన్నట్లయితే బదనికలు అనేటువంటివి జీవ నియంత్రకాలుగారుగా మనం భావించవచ్చును. ఈ జీవ నియంత్రకాలను కూడా మనం పొలం లోపల వదులుకున్నట్లయితే ఈ యొక్క బదనికలు అనేటువంటివి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పిండి నల్లి కానీ, అదేవిధంగా పేనుబంక కానీ, తామర పురుగులు ఉన్నట్లయితే వాటిపైకి ఒక దాడి చేసి వాటిని తినేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దాదాపు మనము 4000 వరకు 1 ఎకరానికి గనక మనము వాటిని రిలీజ్ చేసుకున్నట్లయితే మనము పంటను కాపాడుకోవచ్చును. అదేవిధంగా మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెక్కల జాతి పురుగులకు పరాన్న జీవులు కూడా మనకు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ట్రైకోగ్రామా, కిలోనిస్ ట్రైకోగ్రామా, జపానికం అనేటువంటిది గుడ్డు పరన్న జీవులను కూడా మనం వాడుకొని ఈ యొక్క పురుగులను మనం నియంత్రించుకోవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క గుడ్డు పరన్న జీవులను 20000 వరకు దాన్ని 1 cc అని కూడా భావిస్తారు. సో మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల మనకు రాజేంద్ర నగర్ లోపల ఈ యొక్క గుడ్డు పరన్న జీవులను కూడా మేము అభివృద్ధి పరుస్తున్నాము. సో వీటిని 1 cc అంటే 20000 వరకు మనము ఒకసారి గనక మనం మన పంట చేల లోపల వదులుకున్నట్లయితే
గుడ్డు దశ నుంచి ఈ యొక్క పరాన్న జీవులు అనేటువంటివి బయటికి వచ్చి ఎక్కడెక్కడైతే ఈ యొక్క హానికరం చే కీటకాల

0: యొక్క గుడ్డు దశలు ఉన్నాయో ఆ యొక్క గుడ్డు దశపైన ఆశించి వాటిని నశించజేయడం వల్ల మనకు గుడ్డు దశ నుంచి మనకు చిన్న లార్వా దశలను బయటికి రాకపోవడం వల్ల మనం వాటి నుంచి వచ్చేటువంటి నష్ట పరిమాణాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చని కూడా రైతు సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వివరిస్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా మీరు ఆరు తడి పంటల్లో కూడా అధిక దిగుబడులను సాధించవచ్చును. కాకపోతే మీరు ఈ విధంగా సూచించినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి మీరు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధిస్తారనికి కూడా నేను ఈ సందర్భంగా మీకు వివరిస్తున్నాను.
1: చివరగా, సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి సాధించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ పాత్ర ఎలా ఉంది? వారికి ఎలా సహాయపడుతుంది?
0: రైతు సోదరులు, ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మన పంట పొలం ఎలా ఉంది, దాంట్లో వచ్చేటువంటి కీటక పురుగు ఏంటిది, అది కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటక పురుగ లేదా రసం పీల్చే పురుగు అనేటువంటిది ఫస్ట్ మనం వర్గీకరించుకోవాలి. వర్గీకరించుకున్న తర్వాత రైతు సోదరుడు పంట పొలం లోపల ఐదు ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ లోపల ఐదు మొక్కలను చాలా నిశితంగా మనం గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత దాని యొక్క నష్టం అనేటువంటిది ఎక్కడ ఉంది, ఇది ఆకుల మీద ఉందా, కాండం మీద ఉందా, పుష్పాల మీద ఉందా, కాయల మీద ఉందా అనేటువంటిది ఫస్ట్ రైతు సోదరుడు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ గనక ఆకులపైన ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క లోపల 10 ఆకులు ఉంటే, 5 ఆకులు గనక నష్ట పరిమాణం కలిగి ఉంటే అది 50% నష్ట పరిమాణంగా రైతు సోదరుడు గమనించుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి. సో ఆ విధంగా దాదాపు ఒక 50 మొక్కల వరకు గనక ఈ యొక్క రైతు సోదరుడు గనక పంట పొలం మొత్తం చూసుకొని ఆ విధంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ అధికారికి కానీ, అదేవిధంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు కానీ ఆ యొక్క ఫోటోలను కానీ లేదా నేరుగా ఆ యొక్క నష్ట పరిమాణాన్ని కలిగించినటువంటి మొక్కలను ముఖ్యంగా తీసుకెళ్ళినట్లయితే ఆ రైతు సోదరులకు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ సకాలం లోపల దానికి ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యను మనం పాటించాలి. అదే వేప నూనెతోటి దాన్ని నివారించుకోవచ్చా, వేప నూనె 1500 PPM తో నివారించుకోవచ్చా, లేదా లింగాకర్షక బుట్టలను పెట్టుకొని దాని యొక్క ఆడ కీటకాన్ని మనం నివారించుకోవచ్చా, లేదా దీనికి ఖచ్చితంగా ఆ యొక్క నష్ట పరిమాణ శాతాన్ని బట్టి ఈ యొక్క రసాయనిక పురుగు మందులను వాడుకోవచ్చా అనేటువంటిది ఆ యొక్క శాస్త్రవేత్త నిర్ధారించుకొని, ఒకవేళ గనక రసాయనిక పురుగు మందే దానికి యొక్క ప్రధాన అస్త్రంగా భావిస్తే అప్పుడు శాస్త్రవేత్త ఆ పురుగుకు సంబంధించినటువంటి రసాయనిక పురుగు మందును ఖచ్చితంగా సిఫారసు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ కానీ మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల యొక్క సహకారంతో మీరు ఈ యొక్క ఆరు తడి పంటల్లో వివిధ సమగ్ర సస్యరక్షణ చర్య పద్ధతులను మీరు వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఎల్నినో ప్రభావంతో వేసుకున్న ఆరు తడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు ఎలా సాధించాలో వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు మా రైతు సోదరుకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: సార్, ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, ఆరుతడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్.
3: నమస్కారం అండి. ఎమ్మాని రవీందర్ గారు,
4: వరంగల్ డిస్టిక్ సంగం మండలం కాపుల కనపర్తి.
3: కాపుల కనపర్తి గ్రామంలో ఈ పత్తి పంట సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు పత్తి పంట?
4: 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం.
3: 20 సంవత్సరాలకు వెళ్ళి పత్తి సాగు చేస్తా ఉన్నారు?
4: గత 20 సంవత్సరాలు నుండి పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న
3: ఇవన్నీ చేస్తాం. అంటే అప్పుడు ఈ పత్తిలో అంతర పంటలు కూడా వేసేది కదా?
4: పత్తిలో అంతర పంటలు వేసేటువంటి వాళ్ళను ఈ కంది, ఈ పత్తి వేసిన తర్వాత మళ్ళీ దుక్కి దున్ని చేయకుండా కందిని కూడా వేసి తర్వాత ఉపయోగించుకునేటువంటి వాళ్ళు.
3: ఇప్పుడు వేస్తున్నారు అట్లా?
4: ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో వేస్తున్నారు. నీళ్లు లేనటువంటి వాళ్ళు ఆ పని చేస్తారు, నీళ్లు ఉన్నటువంటి వాళ్ళు మొక్కజొన్న వేసుకోవడం జరుగుతుంది.
3: ఈ పత్తి పంట ఇప్పుడు ఇంత ఎత్తు పెరిగింది, ఎప్పుడు వేశారు ఇది?
4: జూన్ 12 అండి.
3: జూన్ 12 వేశారు ఇది. మరి పత్తి పంట సాగు అంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు? ఇంత ముందు అంటే పశువుల పెంటలు వాడేది, మరి ఇప్పుడు వాడుతున్నారా?
4: పశువుల పెంటలు, గొర్రెలు, పౌల్ట్రీ ఫామ్ ఉన్నటువంటి కోళ్ళెరు, అవి వేస్తేనే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది.

0: లేకుంటే ఈ పిండి వేసినప్పుడు ఇట్లా గ్రీన్గా రావడం, మళ్ళీ ఇది గ్రోత్ తగ్గిపోవడం ఇబ్బందికరంగా అవుతుంది. పంట అది లేనిది, ఈ పశువుల పేడ కానీ అది కానీ గొర్రెల ఎరువు కానీ అది లేనిది వ్యవసాయం చేయడం చాలా
1: నష్టం జరుగుతుంది,
0: నష్టం
1: అంటే
0: జరుగుతుంది.
1: భూసారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు భూసారం
0: భూసారంగా
1: పెరగాలంటే మనం ప్రకృతి సహజంగా ఉన్న వాటిని వనరులను వినియోగించుకోవాలి.
0: వినియోగించుకోవాలి.
1: ఇప్పుడు ఇది పిందెలు పడ్డట్టున్నాయి కదా,
0: పిండి దశలో ఉంది.
1: ఇంట్లో ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
0: కలుపు నివారణ అది గుంటగా గొర్రు అంతేగాని మందులు కొట్టడం అనేటువంటిది లేదు. మందులు కొడితే చెట్టు చచ్చిపోతున్నాయి. పశువుల ద్వారానే గొర్రె గుంటగా కొట్టడం లేదా టిల్లర్ ద్వారా దుక్కిని సదును చేసుకోవడం అంతే అవుతుంది. కానీ ఇక కలుపు నివారణ అదే పద్ధతి.
1: నీరు ఎన్ని రోజులకు అందిస్తూ ఉంటారు ఇప్పుడు మొక్కలకి?
0: నీళ్ళు 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అందిస్తే సరిపోతుంది.
1: నీటి సౌకర్యం మీకు బాగుంది, బాగున్నట్టుంది ఇక్కడ?
0: బాగుంది, బోర్ ఉంది. కానీ వాతావరణం వర్షాలు లేకపోవడం వల్ల నీరు భూ భాగంలోకి ఇంకా పోయి వాటర్కి ఇబ్బంది అవుతుంది. వర్షం పడుతుంది పడుతుంది అని చెప్పి చూసుకుంటుండేసరికి వర్షం పడట్లేదు, చేను ఖరాబ్ అయిపోయిందండి.
1: వర్షాల కోసం ఎదురు చూసేసరికి మీకు చేను ఇబ్బంది అయినట్టు,
0: ఇబ్బంది అయిపోయింది.
1: అంటే మీకు నీరు
0: జల వనరులు ఉన్నాయి కానీ ప్రకృతి వర్షం కొడితే కూల్ ఉంటుంది, చేను గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది. మనం ఇవాళ వర్షం ఇవాళ వాటర్ కడితే ఏమవుతుంది, ఓ 3-4 రోజులలో ఇంకిపోతుంది. దాంతో అంతే ఉంటుంది. వర్షం కొట్టి ఎంత ఎలిజిబుల్ గా ఇది ఉండదు.
1: వర్షంతో బలం వస్తుంది,
0: బలం వస్తుంది. చేనుకి కూడా ఒకసారి పిండేసి అంత ఈక్వల్ ఉంటుంది. కూల్ వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం,
0: మంచి దిగుబడి ఉంటుంది, మేలు జరుగుతుంది. ఈ ఎండలకు నీళ్లు వెళ్ళట్లేదు, ఇబ్బందికరంగా ఉన్నది. కొన్ని ఏదో నాకంటే నీళ్లు ఉన్నాయి పండించుకుంటాను, కానీ వేరే వేరే దిక్కులు అయితే నీళ్లు లేక
1: చాలా మంది రైతులకు ఇబ్బంది
0: ఇబ్బందికరంగా ఉన్నది. అసలు పెట్టుబడి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.
1: అంటే పూత కూడా బాగా రావంటే మీరు ఏమైనా పద్ధతులు పాటిస్తూ ఉంటారా? ఎలాంటి
0: పూత రావాలంటే ఇక యాక్చువల్ గా వాతావరణమే, ఒకది పూత వస్తుంది కానీ ఓవర్ వర్షాలు కనుక పడ్డట్టు పూత రాలిపోతుంది. పూత అనేటువంటి పక్క వస్తుంది. పూతలు
1: అంటే పూత వస్తుంది కానీ నిలబడదు అంటారు.
0: నిలబడదు, వర్షం కొడితే నిలబడదు, ఎండ కొడితే నిలబడుతుంది. బాగా ఓవర్ ఫాలింగ్ కావడం వల్ల వర్షం ఆ మొగ్గలకు తగిలి కిందికి పడిపోవడం జరుగుతుంది. ఈ కరువుతో బాగుపడితే కానీ ఒక్కసారి వర్షం కనుక పడ్డట్టంటే కనీసం 7-8 క్వింటాలన్నాయి రైతు బ్రతికి బయటపడేటువంటి ఆస్కారం ఉంది.
1: ఒక 2 వర్షాలు పడితే మీకు మంచి దిగుబడి వస్తుంది,
0: మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈసారి కనుక వర్షం పడ్డట్టంటే కోట్ల రూపాయల వర్షం, వరలు కూడా ఎండిపోతున్నాయి. ఈ భూభాగం వాటర్ తగ్గిపోయింది, అసలు వరలు కూడా పండేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు వారాలి, ఇంకా 2 నెలలు వారాలంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. రోజు రోజుకి ఇవాళ 4 గంటలు వెళ్తే ఇంకో 2 రోజుల వరకు ఇంకో 1/2 అవర్ తగ్గుతున్నది. అట్లా అట్లా కావడం వల్ల కూడా చాలా రైతుకి ఇబ్బందికరంగా. సెకండ్ క్రాప్ అయితే వేసేటువంటి ఆలోచన 100% లేదు. ఇదే కాలం ఇట్లా ఉన్నట్టు. ఓన్లీ మేబీ హెల్ప్ ఒక వినాయక చవితి ఒకటి ఉంది. వినాయక చవితి కనుక వర్షాలు కనుక లేకుంటున్నాయి అనుకో, ఇక రైతు బతుకు ఇక
1: ఇబ్బందికరం,
0: చాలా ఇబ్బందికరం. వినాయక చవితి ఒకటి ఉంది, దసరా పండుగ ఒకటి ఉంది, కానీ అప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎండిపోతాయి.
1: అంటే చివరి దశకు వస్తాయి,
0: చివరి దశకు వస్తుంది. ఇది దసరా వరకు ఏరు కూడా అయిపోతుంది అనుకుంటాను.
1: మరి తెగుళ్ళు కీటకాలు కూడా ఆశిస్తూ ఉంటాయి, మీ చేను ఎలాంటివి ఆశిస్తూ ఉంటాయి?
0: ఏ ఎండ కొడుతుంటే ఇక తెగుళ్ళు ఏమొస్తాయి, ఆకులు ఆల్రెడీ దొడ్డుగా అయిపోతాయి. ఇక అది ఉన్న ఆకులు ఎండిపోతా ఉంటాయి. ఇప్పుడు ఆడొక చెట్టు ఆడొక చెట్టు ఎండిపోతూనే ఉన్నది. ఇక తెగుళ్ళు అనేటువంటిది అది రాదు ఏం కాదు, కానీ ఈ వర్షం పడితే బాగుంది, కానీ వర్షం లేకపోవడం వల్ల లాస్ అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదో పొద్దున కొత్త ఉన్నది అంతే, కానీ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే చేనంతా ఇక్కడికి రావడమే బాధాకరంగా ఉంటుంది
1: అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు పండిస్తున్నారు, ఎప్పుడు లేని పరిస్థితి
0: ఈసారి దాపురించింది. భగవంతుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నది.
1: దిగుబడి ఎంత వస్తుందండి మీకు?
0: దిగుబడి ఈసారి 3 క్వింటాల్ 4 క్వింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనబడలేదు.
1: ప్రతి సంవత్సరం అంటే మీకు 20 సంవత్సరాలు అధిక దిగుబడి సాధించారు ఇప్పుడు?
0: అప్పుడు RCH2 కానీ RC659 కానీ ఫస్ట్ ఫస్ట్ ఉన్నప్పుడు అది విత్తనాల నాణ్యత ఉండేది. అప్పుడు 20 క్వింటాల వరకు పక్క వచ్చేది. ఇప్పుడు ఏమున్నది, 5, 6, 7 క్వింటాల కంటే ఎక్కువ రావట్లేదు. విత్తనాలనే ఇప్పుడు రైతుకు జరిగేటువంటిది వాతావరణం ఒకటి సహకరించాలి, సీడ్ ఒకటి కరెక్ట్ ఉండాలి, ఎరువులు ఒకటి కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి, లేబర్ అనుకూలంగా ఉండాలి. ఈ వర్షం ఇది ఏది లేకపోయినా కానీ రైతుకు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
1: ఇన్ని అనుకూలిస్తేనే రైతుకు లాభదాయకం,
0: లాభదాయకం.
1: పంట చివరికి వచ్చిన ఒక వర్షం పడ్డా
0: మొత్తం పత్తి పూసిన

0: తర్వాత వర్షం పడ్డది అనుకో, అంత బ్లాక్ అయిపోతుంది. ఈ అది కాయ కింద పత్తి పెడతాడు, వాడు అడిపోయిన తర్వాత 8-9 వేల దానికి దీన్ని 4 వేలు అడుగుతాడు. మళ్ళీ కాయలు ఏరడం వల్ల కూడా రైతుకు ఇబ్బంది కలుగుతుంది, లేబర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ఈ లేబర్ కూడా ఇదివరకు 10 o'clock వచ్చి 6 o'clock దానికి, ఇప్పుడు వాళ్లకు 7 మార్నింగ్ 7 కలుస్తున్నారు, 7 కంటున్నారు, 7 చలి 8 అవుతుంది, 1 o'clock ఇంటికి పోతున్నారు. వాళ్ళకు కూడా లేబర్ తోటి కూడా ఫుల్ ఇబ్బంది కరంగా ఉన్నది. ఏమైనా ఒక మెషిన్ల ద్వారా కలుపు మొక్కలు తీయడం కానీ, పత్తి వేయడం కానీ, వరి కోయడం కానీ, నాట్లు వేయడం కానీ, ఈ వ్యవసాయ పద్ధతి నేచురల్ కాకుండా యాంత్రీకరణ జరుగుతూనే ఉన్న లాభదాయకం అవుతుంది. కానీ ఈ విధంగా మనుషులతోటి మానవ హ్యూమన్ పవర్ తోటి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది.
1: ఇప్పుడు ఈ వచ్చిన పత్తిని మీరు ఎక్కడ విక్రయిస్తుంటారు ఎక్కువగా?
0: ఎక్కువ వరంగల్ లేదా ఇంటికానే బ్రోకర్ కట్టాడు, వేపిచ్చి పెడతాను, 150 రూపాయలు కట్ చేసుకుంటా. అక్కడ కూడా అడ్డు కండ్ల టీ దాడవాయి కమిషన్ హామాలి దానం ధర్మానికి వెనక ముందట మళ్ళీ నెట్ క్యాష్ ఇచ్చినందుకు వాళ్ళు 2-3 అంటాడు. ఈ కథ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. గవర్నమెంట్ కనుక తీసుకొని కొన్నట్టయితే మనకి ఏ రిస్క్ ఉండదు, ఏలాంటి ఉండదు. 15 రోజులకు 2 రోజులకు పైసలు పడితే అకౌంట్ లో.
1: అంటే ఈ పెసర్ కూడా వేస్తూ ఉంటారా మీరు?
0: పెసర్ కూడా ఈ సంవత్సరం వేస్తున్నారు. భూమిలో ఎందుకంటే పశువులు గట్ట లేదు కాబట్టి వాళ్ళు పెసర ఇది మన ఏరియన్ పల్లికాయ బుడ్డ ఎనికాయ ఇట్లా వేయడం వల్ల ఏమైతే అంటే ఏరు ద్వారా భూమికి బలం చేకూరుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి పంట బాగా వస్తుందనేటువంటి ఆలోచనతో ఈ పెసర బుడ్డ ఎనికాయ ఈ పల్లికాయ
1: పచ్చి రొట్టె
0: పంటలు కూడా వేయడం జరుగుతుంది.
1: మీకు అన్ని పంటలలో ఏది మంచి రైతుకు
0: లాభదాయకంగా? మిర్చి ఒకటి బాగానే ఉన్నది, కానీ దానికి కూడా గులాబీ రంగు పురుగు వస్తున్నది. దాంట్లో ఏదో చిన్న పురుగు కోల్పెయిన్ లాంటి పురుగు వస్తున్నది, దానికి వస్తున్నది. కానీ దానికి కూడా ఈ డిసెంబర్ రాగానే ఏదో ఎర్ర అది పురుగులు ఆశిస్తానే దాంట్లో కూడా దిగబడలేదు.
1: కాబట్టి వ్యవసాయంలో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటారు,
0: చాలా ఇబ్బందికరంగా ఉన్నది.
1: సరేనండి.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక జానపద సంగీతం విన్నాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత భారత్
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఇ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈ రోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేవి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గానీ రాష్ట్రం గానీ ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకని మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్

అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా, అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదైనా కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులు అంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టింది అనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యలే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు గానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ FSSAI అంటాము, ఆ లైసెన్స్లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు DRDAని గానీ DRDA డిపార్ట్మెంట్ లో ఏంటంటే SSGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఈ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు, DRDA నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, DRDAకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా DPRs డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు DRPs అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు FME పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత అలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్, అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి DRPలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే GMDAC అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. GMDAC ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి అది జెన్యున్ గా ఉందా లేదా, DPR కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి
కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటినీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా, సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటినీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో డబ్బులు వెళ్తాయి కానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనే నా ఉద్దేశం, అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల, అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాతే మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి.
ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయాన్ని చెప్పింది. వేరే ఇంకా

0: కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్, లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 కోట్ల ఇండస్ట్రీ అయిందనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crores గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన 2 విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214-215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఏలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతం సహం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణమంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా.

0: ఔసేయ వస్త్రమ్ముగా ఇను సేవించెడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు ఈ కనక ఈ కనయంబుల్ జయమంగళం మగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశమిస్తున్నాడు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు. ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్తుత్యగా ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారండి. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుని అనుసరించి సూర్యుని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం మకానక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువల్లనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం, ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామిన.

సేవితే భవాన్ అని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఎన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ

విధంగా ఉత్తరం వైపున ఉన్నటువంటి అథర్వణ విధంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పథకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపదండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తీరమహ అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సున ఉంచుకుని, గోవింద ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామివారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఊరాజా మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుడికి సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి, అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు. నాస్తి అంతః,
ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు సూర్యుడు

0: చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదేవిధంగా హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంఆర్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాసురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేది. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భువనే మతమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామివారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజేతి జగతాం శర్మ వైకుంఠనాథ అని, ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం.

సర్పం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి. అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించారట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుండుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టిల్ మమ్ము రక్షించుతన్ను. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఘనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథా సుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన అనుకు భాగవతంలో అంటారు. వర గోవింద కథా సుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే
అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేష

0: చట్టాలు భాగవతోత్తముల యొక్క విశేషాలని దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్న శేషవాహనంలో వస్తారు. చిన్న శేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆ ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేతు శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టద్దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం మృజేతు శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకుని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఎ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇంతవరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పెళ్లి పందిరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం వందేమాతరం శ్రీనివాస్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుమూల పయ్య రామయ్య, లక్ష్మి, మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, అనుమూల ఆదిరెడ్డి, పుష్ప, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మీరందరి కోసం పెళ్లి పందిరి చిత్రంలోని ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట బతుకమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గోరేటి వెంకన్న గీత రచన, సంగీతం టి ప్రభాకర్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బతుకమ్మ చిత్రంలోని ఈ పాట

తర్వాత పాట వర్షం. ఈ చిత్రం కోసం టిప్పు ఉషా పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు షాపల్లి గ్రామం జఫర్గఢ్ మండలం జనగామ జిల్లా నుండి కోరుతున్నారు. వీరందరి కోసం వర్షం చిత్రంలోని ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి పుస్తకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం కేవీ మహదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దమ్మక్కపేట నుండి బరిగె ఎర్రన్న, గట్టన్న, బుచ్చన్న, వంశీ, యువరాజారెడ్డి, మాధవ, రానక్క, కోమల, మాధురి, మయూరి, మానస, గంగోత్రి, ఉమాదేవి, రమేష్, భాస్కర్, శిరీష, ఓదెక్క, మధురక్క, రిషికేష్, ఇంకా వారి మిత్రబృందం వీరందరి కోసం పెళ్లి పుస్తకం చిత్రంలోని ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.

0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: మనోరంజన కార్యక్రమంలో చివరిగా వినండి సీతారామ కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కాశబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ పాట

మీరు విన్న ఈ పాటతో మనోరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: international cooperation go hand in hand. With that, we conclude today's program on strengthening traditional and indigenous sports and cultural practices among BRICS countries.
1: You were listening to a special radio report on strengthening traditional and indigenous sports and cultural practices amongst BRICS countries. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR.
2: Spotlight.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గాత్ర కచేరీ వింటారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు. ముందుగా ప్రేమనగర్ ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహదేవన్.

ఎమగోలా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

మంచి మనసులు, ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, దాశరథి గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్.

లక్ష్మీ కటాక్షం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట, డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎస్పి. కోదండపాణి.

గండికోట రహస్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.

గోపాలుడు భూపాలుడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో తర్వాత పాట భార్య బిడ్డలు ఈ చిత్రం కోసం ఘంటసాల ఎల్లారేశ్వరి పాడిన పాట ఆచార్య ఆత్రేయ గీత రచన సంగీతం కేవీ మహాదేవన్.

విచిత్ర బంధం. ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, కొసరాజు గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

కొడుకు కోడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రే గీత రచన సంగీతం కెవి మహదేవన్.

జేబు దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆచార్యాత్ర గీత రచన, సంగీతం చక్రవర్తి.

యువరాజు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి.

అల్లరి బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

మధురగీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి సత్యకాలపు సత్తయ్య. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరు విన్న ఈ పాటతో మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11 గంటలు దాటి 10 సెకండ్లు. ఇందరితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.